కాంతాకుచాంబురు పదకుట్మలలో

ప్రతిదినం పఠితుం ప్రవృత్త తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే కరవాచచూచకం

రచనీకరచాముఖం రచనీకరచాయ సుఖం సుకృతం సునరం సుఖం స్వయం చుతాయ మమోదరం అభాయ రఘుద్వహమ్యమహం నటన చ నటన.

భగవతీ వందే జగన్మాతరం స్వామి సుశీల సులభాశ్రీవేంకటేశరణం ప్రపద్యే ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప

ಭವ್ಯೈರಮಂತ್ರತಲೋಪರತತಪಚಿಹ್ನೈ ಶ್ರೀವೆಂಕಟೇಶ ಚರಣೌ ಶರಣಂ ಪ್ರ

నీవు ధర్మమునకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి ధర్మమునకు హాని కలిగితే ఎవడు సహించడో వాడే స్థితికారుడు ఈ రూపంలో వచ్చాడు. విష్ణువు వచ్చాడు ఈ రూపంలో, మనుష్య రూపంలో వచ్చి నిలబడ్డాడు. నీకు కేవల మనుష్యుడిగా కనపడ్డాడు, కానీ కేవల మనుష్యుడు కాడు. కేవల మనుష్యుడిగా కనపడుతున్న ఈ రాముడెవరో నాకు అర్థమైంది. వ్యక్తం దేశ మహాయోగి పరమాత్మ సనాతన. ఈయన మహాయోగి పరమాత్మ సనాతనుడు, ఆదిమధ్యాంతరహితుడు, మహత్తులకు మించిన మహత్తైన వాడు, అజ్ఞానమనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి వాడు, శంఖచక్ర గదా పద్మములను పీతాంబరమును ధరించేటటువంటి వాడు. మానుషం వపురాస్తాయ, మనుష్యుని యొక్క దేహమును పొందాడు అంటే వేదవాక్కుని చెప్తోంది. అజాయమానో బహుధా విజాయితే, పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతూ ఉంటాడు ఈశ్వరుడు. దేనికి పుడుతూ ఉంటాడు అంటే ధర్మమును రక్షించడానికి పుడుతూ ఉంటాడు. నీ వలన ధర్మము నశిస్తుంటే ఆ ధర్మమును రక్షించడానికి నువ్వు అడగలేదు కాబట్టి మనుష్య శరీరము చేత మరణిస్తావు. కనుక మనుష్య శరీరములోకి విష్ణువు ప్రవేశించి ఈ రూపంలో వచ్చి నించున్నారు. సర్వలోకేశ్వర సాక్షాత్ లోకానాం హితకామ్యయ. ఈయన సర్వలోకములకు ఈశ్వరుడైనటువంటి వాడు, లోకము యొక్క హితము కోరి వచ్చినటువంటి వాడు. ఆయన ఈ రాక్షసులందరినీ సంహరించి లోకములకు శాంతి కల్పించడం కోసమే ఇటువంటి ద్యుతి కాంతితో కూడినటువంటి స్వరూపాన్ని పొంది ఉన్నాడు.

ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఆయన నిన్ను చంపాడని అంటున్నారు. కానీ నీ భార్యని నాకు తెలుసు, నువ్వెందుకు చచ్చిపోయావో నేను చెప్తానంది ఆవిడ. ఇది దారుణాతి దారుణమైన తీర్పు. సుందరకాండలో సీతమ్మ చెప్పింది ఈ మాట, ఇవాళ బాగుంటుంది కానీ రావణ చపలం చలితేంద్రియం, నీ శరీరము పడిపోయిన రోజున కానీ నీ శరీరము కదలలేని స్థితికి వచ్చిన రోజున కానీ నీ భార్య నీ పక్కన నిలబడి, వీడు చపలుడు చెలించిన ఇంద్రియములున్నవాడు, వీడు ఇంద్రియములను అదుపు చేసుకోలేక భార్యని అతిక్రమించినవాడు అని నీ భార్యలు అన్ననాడు. నువ్వు చచ్చి 1000 మాటలు చచ్చినట్టు, బతికుంటే 100 మాటలు చచ్చినట్టు. కాబట్టి వద్దు నా మాట విను. నివర్తయమనోమత్త స్వజనీ క్రియతాం మనః ఆత్మానుపమాంకృత్వా స్వేషు దారీషు రమ్యత అతుష్టం స్వేషు దారీషు చపలం చలితేంద్రియం. నా మాట విను, నీ ఇంద్రియములను మనసును తిప్పి నీ వారి ఎందుంచుకో, నీవు శాశ్వతమైన కీర్తి గణిస్తావని చెప్పింది ఆ తల్లి. అది ఇప్పుడు యథార్థం అవుతుంది. ఎందుకో తెలుసా అండి, నేను ఒక మాట చెప్తాను, మీరు సహృదయంతో మాత్రమే దాన్ని పుచ్చుకోవాల్సి ఉంటుంది. కన్న తల్లికి కూడా కొడుకు గురించి కొంతే తెలుస్తుంది, భార్యకి మాత్రం పరిపూర్ణంగా తెలుస్తుంది. ఒక వయసు వచ్చేసిన తరువాత కొడుకు యొక్క బలం బలహీనతలు ఏవి అన్నవి చెప్పగలిగినటువంటిది, మనసులో తెలుసుకోగలిగినది భార్య ఒక్కతే, ఆమెకి తెలుస్తుంది. ఈయన ఫలానా విషయంలో చపలుడు చలితేంద్రియుడు, ఈయనకి స్వాస్థ్యత కలిగినటువంటి చిత్తము ఉన్నవాడు కాడు, ఈయన మనస్సు కదిలిపోతుంది ఫలానా విషయానికని పట్టుకోగలిగిన ప్రజ్ఞ ఉన్నది భార్య ఒక్కతే. అది రసేంద్రియం దగ్గర నుంచి, నాలుక దగ్గర నుంచి ఆయన బలహీనతలన్నీ ఆవిడికి తెలిసి ఉంటాయి. అయినా ఇవి కామమనేటటువంటి చట్రాన్ని భార్యని అతిక్రమించనంతసేపు ఆవిడ తీర్పు చెప్పదు. మీరు లోకంలో చూడండి, ఎంత తిండిపోతు భర్త అయినా అవనివ్వండి, ఆవిడ పవిట అడ్డు పెట్టి అన్నం పెడుతుంది. మళ్ళీ వాళ్ళందరూ వస్తారు, మీరు తినరు, మీరు కొద్దిగా తినేసేయండి, వాళ్ళతో కలిపి తక్కువ తిందురు కానంటారు. కన్న తల్లి ఎలా కాపాడుతుందో అలా కాపాడుతుంది. అవసరమైతే 2 పళ్ళు ఎవరూ చూడకుండా పవిటి చాటున పెట్టి పట్టుకొచ్చి పడక గదిలో తినేసి పడుకోండని ఇస్తుంది. ఆయన బాగా చపలుడు చలితేంద్రియుడైతే ఆవిడ ఆయన యొక్క కామోపశాంతిని ఇస్తుంది. తద్వారా గొప్ప అర్థము, కొడుకనబడేటటువంటి వాణ్ణి కూతురనబడేటటువంటి సంతానాన్ని అనుగ్రహించి వృద్ధాప్యంలో కాపాడబడేటట్టు చేస్తుంది. కానీ ఇవి కాని భార్య అన్న చెలియలి కట్టని దాటాడనుకోండి, తీర్పు ఏమంటుందో అదొక్కటి మాత్రం అంగీకరించదు. ఇక ఆ చెలియలి కట్టని దాటాడో చపలం చెలితేంద్రియం అంటుంది. అంతే, వీడి చిత్తము మంచిది కాదు, వీడి చపలుడు, వీడి ఇంద్రియములు చెలిస్తాయంటుంది, ఈ మాటను అనిపించుకోవద్దు అంది సీతమ్మ. ఎంత పెద్ద మాట చూడండి. ఇది ఆధారం చేసుకునే విశ్వనాథ సత్యనారాయణ గారు చెలియలి కట్ట అని ఒక నవలే తీసుకొచ్చారు. సముద్రం తలుచుకుంటే దాటలేదా తనకి అడ్డున్న తీరాన్ని? ఒక్క క్షణంలో సముద్రమే పొంగితే భూమి మీద వచ్చి పడిపోతుంది. ఏ చేతకాంతనం ఉందని కెరటం అలా వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతుంది? ఎందుకు సముద్రం పొంగి భూమి మీదకి రాదు? చేతకాక కాదు, తనొక నియమం పెట్టుకుంది నేను దాటనని. ఆ నియమమే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి, నేను దాటను అని పురుషుడు చేసే ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞని పట్టుకుని ఉన్నవాడెవడో వాడు ధన్యుడు. అది దాటిపోయిన వాడి జీవితంలో ఏమవుతుందంటే తొట్టతొట తీర్పు ఇలా ఉంటుంది అంటోంది మండోదరి. చపలం చలితేంద్రియం, కాబట్టి నువ్వెందుకు చచ్చిపోయావో వీళ్ళెవ్వరికీ తెలియకపోవచ్చు. వీళ్ళందరూ ఏమంటారంటే, ఇప్పటికీ రామాయణం చదువుకున్న, రామాయణం ప్రసంగం చేసిన, రాముణ్ణి ఎవరు చంపారు అని అడిగితే రావణుడు చంపాడంటారు. వాళ్ళకి అంతే తెలుసు, ఎందుకంటే వాళ్ళకి నీ లోతుపాతులు తెలియవు. నీ లోతుపాతులు తెలుసున్నదాన్ని నేను, కాబట్టి నువ్వు ఎవరి చేతిలో చచ్చిపోయావో నీ చెప్తాను అన్నాడు. ఇదే రావణాసురుడి జీవితంలో అత్యంత ఘోరాతి ఘోరమైన ఘట్టం అంటూ ఏమైనా ఉంటే రాముడి చేతిలో చచ్చిపోవడం అదృష్టం, మండోదరి చేత ఇలా అనిపించుకోవడం దురదృష్టం. ఏ భార్య అయినా

తగిలినా ఇన్ని సన్మాన పత్రాలున్నా అని అవసరం. కాబట్టి ఇప్పుడు ఆవిడంది ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియే ఇంద్రియైరేవ నిర్జితః. నీవు ఇంద్రియములను పాముల్ని తొక్కినట్టు తొక్కి పెట్టావు తపస్సన్న పేరుతో. చాలా కష్టపడి అది నువ్వు జ్ఞానము చేత గెలిచిన వాడివి కావు. చెలించిపోయే ఇంద్రియాల్ని స్వార్థ ప్రయోజనం కోసం, బ్రహ్మగారి అనుగ్రహం కోసం కొంతకాలం భోగాన్ని వాయిదా వేశావంతే, మార్పు రాలేదు నీలో. ఇంద్రియములను పాముల్ని కాళ్ళ కింద పెట్టుకున్నట్టు పెట్టి తొక్కి పెట్టావు. కాలు కింద బతికున్న పాము పగ పెంచుకొని కాలిత్తితే కాటు వేసినట్టు కొంతకాలం మమ్మల్ని తొక్కి పెట్టాడు కాబట్టి ఎప్పుడు కాలు తీస్తాడు కరుద్దామని నీ ఇంద్రియాలు చూశాయి. నీ తపస్సు అయిపోయింది, నీ ఇంద్రియాలు కరవడం మొదలుపెట్టాయి. నీ ఇంద్రియాలు వేసిన కాట్లు చిట్ట చివరికి ఎక్కడికెళ్ళిందంటే, నీ అంతఃపురంలో సీతమ్మ కన్నా అందగత్తెనైన నాకన్నా, సీతమ్మ కన్నా అందగత్తెలైన కొన్ని వేల మంది కాంతల కన్నా సీతమ్మ అందగత్తెగా కనపడేటట్టు చేశాయి. ఇంక ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం చాలా కష్టం నేను, ఎందుకంటే ఒక్క మాట అనగలనంతే స్పష్టత కోసం. ఇంకంతకన్నా నేను దాని మీద ఉపన్యాసం చెప్పడం నా పరిధుల్ని కూడా అతిక్రమించడమే అవుతుంది. ఏ గ్లాసులో పోసుకు తాగినా పాయసం రుచి ఒకటే, అదొక్కటి తెలుసుకోగలిగితే ఎవడి హద్దులో వాడు ఉంటాడు. కాబట్టి క్రియతాం అవిరోధశ్చ రాఘవేణీతి యన్మయ ఉచ్యమానో న గృహ్ణాసి తస్యేయం పుష్టిరాగత. నీవు రామచంద్రమూర్తితో విరోధం పెట్టుకోవద్దు, ఆయనతో స్నేహభావమును నిరుపు అని నేను ఎంతగానో నీతో ప్రాధేయపడ్డాను. ఇవేమైనా ఉన్నాయా రామాయణంలో? అవన్నీ చెప్పక్కర్లేదు, ఇప్పుడు చెప్తే చాలు. ఎందుకని? రామాయణంలో ఉన్న ప్రతి అక్షరము సత్యమే. కాబట్టి ఇప్పుడు మండోదరి ఏకాంతంలో అంతఃపురంలో ఎన్నో మాటలు ప్రాధేయపడింది. వద్దు నా మాట వినండి, సీతమ్మని తిరిగిచ్చేయండి, అది మన వంశాన్ని నశింపచేస్తుంది, మీరు చేసిన పని మంచిది కాదు అని ప్రాధేయపడింది. నేను ఎన్నో మాటలు నిన్ను ప్రాధేయపడ్డాను, దీని ఫలితంగా నువ్వు మరణిస్తావని కూడా నేను నీకు చెప్పాను. కానీ రాక్షసేశ్వర, కామాతురుడవైనటువంటి నీకు సీతమ్మని విడిచిపెట్టాలన్న కోరిక పుట్టలేదు. అకస్మాచ్చాభికామోసి సీతాం రక్షస పుంగవ ఐశ్వర్యస్య వినాశాయ దేహస్య స్వజనస్య చ. నీ దేహాన్ని పాడు చేసుకున్నావు, నీ శరీరమునకు బంధువులైన వాళ్ళని పాడు చేసుకున్నావు, అందరి ఐశ్వర్యమును పాడు చేశావు. దేనివల్ల పాడు చేశావు? హద్దులేని నీ కామము చేత. ఒక స్త్రీని కోరి తెచ్చి బంధించిన కారణం చేత ఇటువంటి స్థితిని పొందావు. అయితే ఒక స్త్రీని బంధించి తీసుకొచ్చినంత మాత్రాన ఇంత స్థితిని పొందాడా అనుకుంటున్నారేమో, ఆమె సామాన్య స్త్రీ కాదు. ఈ మాట అనాలంటే హృదయ వైశాల్యం ఉండాలి, చాలా గొప్ప జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ పొగుడుతున్నది రాముణ్ణి కాదు, సీతమ్మని పొగుడుతోంది. తన భర్త మరణానికి కారణమైనటువంటి కాంత ఎవరో ఆమె ఎంత గొప్పదో చెప్తోంది ఆవిడ. ఇది మహాతల్లంటే, మహాపతివ్రత అంటే. అరుంధత్యా విశిష్టాంతాం రోహిణ్యాశ్చాపి దుర్మతే సీతాం దర్శయతా మాన్యాం తయా యశదృశం కృతం. ఆవిడకి ఒక మహాపతివ్రత కాముకుడైన వాడు ఎదురు నిలబడి మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు పొందేటటువంటి బాధ ఆవిడ మనసులో కదిలితే, అటువంటి వాడు తన భర్తే అని స్ఫురణకొచ్చినప్పుడు చచ్చిపోయాడన్న విషయాన్ని గుర్తులో ఉన్న ఆవిడ నాథ అనలేకపోయింది. దుర్మతి అంది, దుష్టబుద్ధి కలిగిన వాడా అంది. ఇది కదండి సీతమ్మంది, ప్రమాదం తెచ్చుకుంటావురా రే పొద్దున్న అంది ఆవిడ. దుర్మతే అరుంధత్యా విశిష్టాంతాం, ఎవరనుకున్నావురా సీతమ్మ అరుంధతి కన్నా గొప్పది. రోహిణ్యాశ్చాపి దుర్మతే, ఓ దుర్మతి ఆవిడ చంద్రుని యొక్క స్వక్షేత్రమైన రోహిణి కన్నా గొప్పది. అటువంటి సీతమ్మని అపహరించి తీసుకొస్తావా? అటువంటి మాన్యురాలి దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడని మాటలు మాట్లాడతావా? అవి కదురా నిన్ను కట్టి కుడిపేశాయి. వసుధాయాశ్చ వసుధాం శ్రియశ్రీం భర్తృవత్సలాం సీతాం సర్వానవద్యాంగీం అరణ్యే విజనే శుభాం. ఆవిడ ఓర్పులో భూమికి భూమి, ఆ తల్లి ఐశ్వర్యమునకు

ఐశ్వర్యము. భర్త యందు అంతటి ప్రేమ కలిగినది, మహాపతివ్రత. అటువంటి అందగత్తెయైన సీతమ్మ యొక్క బాహ్య సౌందర్యం ఒకటే కనపడింది, కానీ ఆమె అంతఃసౌందర్యం నీకు కనపడితే ఆవిడ పాదాలకు నమస్కారం చేసేవాడివి. నీకు అంతఃసౌందర్యం కనపడలేదు, బాహ్య సౌందర్యం కనపడింది. ఆ అంతఃసౌందర్యం నువ్వు కోరుకున్న బాహ్య సౌందర్యానికి ప్రతిబంధకంగా నిలబడుతుందని, నీ యొక్క పట్టుదల పెరిగిన కొద్దీ ఆవిడ అంతఃసౌందర్యమే నిన్ను కాలుస్తుందని నువ్వు గుర్తించలేక అరణ్యంలో ఆవిడ్ని మోసగించి తీసుకొచ్చావు. అసలు తీసుకురావడంలోనే ప్రమాదకరమైన పోకడ. మారీచుణ్ణి మాయామృగ రూపంలో పంపించి రామలక్ష్మణుల్ని వంచి నువ్వు సన్యాసి వేషం వేసుకుని సీతమ్మ తల్లిని అపహరించి ఇక్కడికి తీసుకొచ్చి ఇన్ని నెలలు బంధీకృతురాల్ని చేశావు. ఈ పాపం ఉట్టినే పోతుందా? అవశ్యమేవ లభతే ఫలం పాపస్య కర్మణ ఘోరం పర్యాగతే కాలి కర్తాన్ నాణ్యస్త్ర సంశయ. ఎవడు చేసింది వాడు అనుభవించాలిగా. పుణ్యం చేశావు అనుభవించావు, పాపం చేశావు అనుభవిస్తున్నావు. కాబట్టి ఇప్పుడు పరాగములో పడిపోయావు, ఒకనాడు పెద్ద పెద్ద ఆభరణములు పెట్టుకున్నావు, గొప్ప వైభవాన్ని అనుభవించావు, చేసిన పాపం ఎక్కడికి పోతుంది? ఎదురుకుండా రాముడు కనపడితే కాళ్ళ మీద పడలేదుగా. ఇంటికి పో అన్నాడు ఆ రోజున. రాముడి కాళ్ళ మీద పడిపోయి ఉంటే నీ పాపం పోయి ఉండేది, నువ్వు పడలేదుగా. కాబట్టి ఏమైంది? అనుభవించవలసి వచ్చింది. నువ్వు చేసింది నువ్వు అనుభవిస్తున్నావు. ఎవడు చేసింది వాడే అనుభవించాలనడానికి తార్కాణం నీ తమ్ముడు చేసింది, నీ తమ్ముడు అనుభవిస్తున్నాడు చూడు. విభీషణుడు ఎక్కడున్నాడు? రాముడి పక్కన నించున్నాడు. ఎటువంటి తమ్ముడిగా? లంకారాజ్యానికి రాజయ్యి ఉన్నాడు, నువ్వు మరణించి ఉన్నావు. ఏమి నీ ప్రారంభం? నీ తర్వాత నీ కొడుకులు అవ్వాలి. నీ కొడుకులు కూడా లేకుండా నీ వంశాన్ని నువ్వే నిర్మూలించుకుని నీ కుటుంబాన్ని నీ తమ్ముడికి రాజ్యం వచ్చేట్టు చేసుకున్నావు. కారణం, ఆయన నిన్ను వదిలేడు, రాముడిని పట్టుకున్నాడు. నువ్వు ఇవన్నీ వదిలేశావు, సీతమ్మని పట్టుకున్నావు. పట్టుకోవడంలో కామంతో పట్టుకున్నావు, కాల్చేసి చూసావా? కాబట్టి శుభకృత్యు భవ భమాప్నోతి పాపకృత్ పాపమశ్నుతే విభీషణ సుఖం ప్రాప్త తం ప్రాప్త పాపమీదృశం. విభీషణుడు ఏది పొందాలో దాన్ని విభీషణుడు పొందాడు, నువ్వు ఏది పొందాలో అది నువ్వు పొందావు. ఎవడు చేసింది వాడు అనుభవించాలిగా. రావణ సంత్యన్యాహ ప్రమదాస్తుభ్యం రూపేణాభ్యధికాస్తత అనంగవశమాపన్న తంతు మోహాన్న బుద్ధ్యసే. ఎంత గొప్ప తీర్పండి! నిజంగా యథార్థంగా నిష్పక్షపాతంగా ఆలోచన చేస్తే రావణ, నువ్వు కోరుకున్న సీతమ్మ కన్నా అందగత్తెలు కొన్ని వేల మంది మన అంతఃపురంలోనే ఉన్నారు, నీ యందు ప్రేమ ఉన్నవారు. అంతకన్నా గొప్పదాన్ని నేనున్నాను, నీ యందు అనురాగం ఉన్నదాన్ని. కానీ మన్మథ బాణాలు నీ మీద అలా పడ్డాయి, ఇందులో కనపడని అందలం ఆవిడలో నీకు కనపడింది, అదే నీ కొంప ముంచింది. ఆ దృష్టికోణం మార్చుకోలేకపోయావు. ఇంతమంది నీ యందు అనురక్తలున్నారు, నిజంగా బయట వాళ్ళు ఎవరైనా చూస్తే సీతమ్మ కన్నా వీళ్ళు అందగత్తెలంటారు, కానీ నీకు అలా అనిపించలేదు, నీ ప్రారంభం అంతే. నా కులేన నా రూపేణ నా దాక్షిణ్యేన మైథిలి మయాధికావా తుల్యావాత్వం మోహాన్న బుద్ధ్యసే. నా కులేన, ఆమె సీతమ్మ తల్లి వంశాన్ని బట్టి చూస్తే నాకన్నా గొప్పది కాదు. అంటే అలా అనొచ్చండి, మండోదరి అంటే ఆవిడ అయోనిజ, మండోదరి మయుని యొక్క కుమార్తె, ఈవిడ వంశం చెప్పడం కుదురుతుంది, తల్లి పరాశక్తిగా నిలబడిందంతే. ఆవిడ అలా చెప్పుకుంది అంటే అందులో మీరు బొత్తిగా ఇన్ బిట్వీన్ ది లెటర్స్ అంటారే, అలా చూసి దానిలో ఉన్న యోగ్యత అయోగ్యతలను నిర్ణయించకూడదు. ఆవిడ చెప్తున్నది మాత్రం యథార్థం. నా రూపేణ, రూపంలో కూడా నేను సీతమ్మ కన్నా అంతగత్తెని. నా దాక్షిణ్యేన మైథిలి, అలాగే నేను నీ మీద ఉండేటటువంటి ప్రేమ చేత కానీ, అందంలో కానీ, చదువులో కానీ, సంస్కారంలో కానీ నేను సీతమ్మ తల్లి కన్నా తక్కువ దాన్ని కాను. మయాధికావా తుల్యావా తంతు మోహాన్న బుద్ధ్యసే. నాతో సమానురాలు కాదు, నాకన్నా అధికురాలు కాదు సీతమ్మ. కానీ నీ ప్రారబ్ధం ఏంటంటే ఇది నీకు కనపడలేదు. నా ప్రారబ్ధం ఏంటంటే నీకు నేనలా కనపడలేదు. ఎంత పెద్ద మాట అండి! ఆయన ప్రారబ్ధం ఏంటంటే అలా మండోదర ఆయనకి కనపడకపోవడం, ఈవిడ ప్రారబ్ధం ఏంటంటే ఈవిడ ఆయనకి అలా కనపడలేకపోవడం. నేను నీకు అలా కనపడుంటే నీతో కలిసి నేను హాయిగా విహరిస్తుండేదాన్ని, లేక నీకు నేను అలా కనపడుంటే నువ్వు సీతమ్మని తెచ్చేదానికో. కాబట్టి నీ ప్రారబ్ధం అలా ఏడిచింది, నా ప్రారబ్ధం

ఇలా ఏడిచింది. కారణం, మన్మథబాణములు నీ మీద పడినప్పుడు అవి ఎంత విశృంఖలత్వాన్ని పొందాయంటే నీకు ఆమె అందగత్తగా కనపడమే సృష్టిలో ఆశ్చర్యం. నేను నిన్న మీతో మనవి చేశానుగా, మనస్సుని ధార్మికమైన తృప్తి వైపుకి తిప్పలేకపోతే ఇలాంటి అల్లర్లే బయలుదేరతాయి. కాబట్టి సర్వదా సర్వభూతానాం నాస్తి మృత్యురలక్షణ తవతావదయం మృత్యు మైథిలీకృత లక్షణ. కాబట్టి నేనేమంటానంటే రావణ, నింద లేకుండా బొందిపోకూడదు. ఏదో ఒక నింద ఉండాలిగా. నింద అంటే కారణం. డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒక రీజన్ అడుగుతారు. డాక్టర్ గారిని అడిగి సర్టిఫికెట్ తీసుకురండి అంటే అరే మున్సిపాలిటీ వాళ్ళు అంటే ఓ సర్టిఫికెట్ పెట్టమంటే డాక్టర్ గారు ఏదో ఒక టెక్నికల్ టర్మ్ రాస్తారు. అది మనకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఆయనకి అర్థమైతే చాలు ఎందుకు చచ్చిపోయాడు. మనకు అర్థం అవ్వాలంటే ఏదో హార్ట్ ఫెయిల్యూరో లేకపోతే ఏదో కిడ్నీస్ ఫెయిల్యూర్ ఇలాంటి మాటలైతే మనకు కొన్ని అర్థమై మనం డాక్టర్ అయిపోయినంత సంతోషపడిపోతుంటాం అనుకోండి, అది వేరు విషయం. కాబట్టి ఆయన సర్టిఫికెట్ ఇస్తాడు, దాన్ని బట్టి మున్సిపాలిటీ వారు వాళ్ళు డెత్ సర్టిఫికెట్ ఇస్తారు. ఏదో కారణం, ఏ కారణం లేకుండా ఏ బుంది వెళ్ళిపోకూడదు, ఏ శరీరం వెళ్ళిపోకూడదు. ఏదో కారణం చెప్పాలి, ఇందుకు చచ్చిపోయాడండి అనాలి అంతే. కానీ అసలు లోపల వేరే కారణం ఉంటుంది చచ్చిపోవడానికి. ఆ కారణానికి నువ్వు ఏ లోపలి కారణానికి చచ్చిపోయావో నీ చెప్తున్నా. రాముడి చేతిలోని బాణం నీ మీద పడి నువ్వు చచ్చిపోయావు. బాహ్య కారణం అందరికీ కనబడుతుంది. భార్యగా నేను చెప్పగలిగిన సత్యం ఏమిటో తెలుసా? నీ మృత్యువుకి మైథిలి కారణం. సీతమ్మ యందు నీ మనసు ఇరుక్కోవడమే నువ్వు చచ్చిపోవడానికి కారణం అనేసిందండి. ఇంకా ఇంకేమి రావణుడు? అందుకు కదో ఏ పేరైనా పెట్టుకుంటారు కానీ రామ అని రాయిపోయి రావణ అని రాసిచ్చారనుకోండి, ఇదేంటండి ఇలాంటి పేరు రాసిచ్చారంటారు. కానీ ఆ పేరు పెట్టుకుంటారా ఎవరైనా? ఎవరు పెట్టుకోరు. ఏమంత వేదం చదువుకున్నాడు కదండి, అంత గొప్ప పరాక్రమం ఉంది కదా, పెట్టుకోండి మీ అబ్బాయికి పేరు అంటే వద్దండి బాబు ఇంకో పేరు పెట్టుకుంటాం కానీ మాకు ఆయ వద్దా పేరంటారు. కాబట్టి ఆ తల్లి చెప్పేసింది ఈ మాటలు చెప్పింది, మైథిలీ సహరామేణ విశోకా విహరిష్యతి అల్ప పుణ్యాత్మహం ఘోరే పతితా శోకసాగరే. ఇప్పుడు నువ్వు మరణించావు, బానే ఉంది. ఇప్పుడు నువ్వు మరణిస్తే శోకిస్తూ చీకటి గదిలో ఎవరు కూర్చోవాలి? నేను. నీ మనసు ఆవిడయందు ఇరుక్కుని నువ్వు చచ్చిపోయావు, ఫలితం నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఆయన ధర్మాత్ముడు, ఆయన నిన్ను పడగొట్టాడు. ఆయన నిన్ను పడగొడితే వైభవం ఎవరు అనుభవిస్తుంది? సీతమ్మ రాముడి పక్కన చేరి అన్ని విహారాలు చేస్తుంది. ఇప్పుడు చూసావా, ధర్మాన్ని పట్టుకొని భర్త దొరికితే ధర్మాన్ని పట్టుకున్న భార్య దొరికినా భోగం లేకుండా పోతుందండి. ఎంత పెద్ద మాట అండి. మండోదరి మహాపతివ్రత ఏది గుడి? సీతమ్మకి సహస్రంతో పూజ చేశాం, మండోదరికి ఏమైనా పూజ ఉందా? సహస్రంతో అష్టోత్తరంతో చేయలే మనం. ఎందుకు చేయలేదు? ఒక్కటే కారణం, ఆవిడ అంత మహాపతివ్రత అయినా ఆవిడ శీలము అంతగా ప్రకాశించకపోవడానికి కారణం రావణుడే. కాబట్టి నువ్వు మరణించావు, నా భోగం పోయింది. నువ్వు మరణించావు, సీతమ్మకి భోగం ప్రారంభమైంది. కాబట్టి కైలాసే మందరే మేరౌ తథా చైత్ర రథే వనే దేవేద్యానేషు సర్వేషు విహృత్య సహితాత్వయ. నేను ఒకనకొకప్పుడు కైలాస పర్వతం మీద, మందర పర్వతం మీద, మేరు పర్వతం మీద, చైత్రరథం మీద నీతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతుండేదాన్ని. సామాన్యంగా పెద్ద పెద్ద భోగాలు అనుభవించకుండా ఏదో ఉన్నంతలో భోగాలు అనుభవించేవి కొన్ని ఉంటాయి. ఏదో ఉన్న ఇత్తడి చెంబుని చూసి సంతోషపడిపోతుంటారు. ఒక్క వెండి చెంబుకి 1000 పడగల్లో విశ్వనాథ సత్యనారాయణ గారి నవల్లో ఆ చెంబు కోసం దెబ్బలాడుకు పడుకున్న దంపతుల గురించి వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్క దంపతుల యొక్క జీవితం అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే వాళ్ళ దాంపత్యంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏముంటాయో తెలుసా అండి? ఆశ్చర్యకరమైన సందర్భాలు కొన్ని ఉంటాయి, అవి వింటే మనం తెల్లబోతాం. నేను ఒకప్పుడు శృంగేరి పీఠాధిపతులు భారతీతీర్థస్వామి వారి తల్లిగారి దర్శనం చేసుకున్నాను. చేసుకుంటే ఆ తల్లి నాతో మాట్లాడుతూ మాట అంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. మా వారికి నాయన ప్రతీ నెల సత్యనారాయణ వ్రతం చెయ్యాలని కోరిక. ప్రతీ నెల సత్యనారాయణ వ్రతం చేస్తే 5 కథలకి కొట్టడానికి 5 కొబ్బరికాయలు కొనుక్కోగలిగిన స్తోమత కాదు మాదప్పుడు. 5 కథలకి 5 కొబ్బరికాయలు కొట్టలేక అసలు కొబ్బరికాయే కొట్టకుండా నైవేద్యం పెట్టి వ్రతం చేసేవాళ్ళం. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతానికి ఒక్క కొబ్బరికాయ కొనుక్కోగలిగిన రోజులు వచ్చినప్పుడు ఎంత సంతోషించాము అన్నారు ఆవిడ. అది ధార్మికమైనటువంటి అభివృద్ధిలో ఆనందం. ఎంత నాకు నిజంగా ఏమి గొప్ప మాటలు రాయి మాటలు, నిజంగా ఏమి అద్భుతం రాయి, ఎంత తృప్తిరా వీళ్ళది. సత్యనారాయణ వ్రతానికి ఒక్క కొబ్బరికాయ కొనుక్కుందన్నాడు మేము తృప్తి పొందామన్నారు ఆవిడ.

ఎన్ని కొనుక్కున్నా దిక్కుమాలింది అసంతృప్తే, ఎన్ని కొనుక్కున్నా అసంతృప్తే. అసలు సత్యనారాయణ వ్రతానికి 5 పెద్ద కొబ్బరికాయలు కొనుక్కున్నామని తృప్తి అన్న స్థితి ఎక్కడుంది నీకు? అసలు యాకవి ఆ పథంలో ఆలోచన ఉంటే కదూ. కాబట్టి ఆవిడంది పెద్ద పెద్ద భోగాలన్నీ అకస్మాత్తుగా ఎప్పుడు ఆగిపోతాయంటే, ఇదిగో ఈ రాచ కుటుంబాల్లోనే ఆగిపోతాయి. వచ్చిన పెద్ద గొడవ, రాణిగారిగా ఉన్నంతకాలం పర్వాలేదు, ఎవడో వచ్చి యుద్ధం చేస్తాడు రాజుగారి తెగిపోతాడు. ఈవిడ ఏ పాతాల గృహంలోంచి ఆ కొడుకుని ఎత్తుకుని అరణ్యాలకు పారిపోతుంది. శత్రువులు వస్తారేమో అని మారువేషంలో ఇంత పల్లకీల్లో ఊరేగిన ఆవిడ పరుల పంచన పాచి పనులు చేసి బతుకుతూ ఉంటుంది. కాబట్టి ఆవిడంది శైవాన్యేవాస్మి సంవృత్త దిగ్రాజ్ఞాం చెంచలాశ్రియాహ. ధిక్ అంటే చెయ్యి అని సంస్కృతంలో, చెయ్యి. ఈ రాచరికంలో పొందేటటువంటి సౌఖ్యాలు ఉన్నాయి చూసారా, ఇవి అత్యంత ప్రమాదం. ఆకాశమంత ఎత్తులో తిప్పుతాయి, పాతాళమంత కిందకి తోసేస్తాయి అకస్మాత్తుగా. చూసావా నీ మరణంతో ఇప్పుడు నేనే స్థితికి వెళ్ళాను అంది ఆవిడ. అంటూ ఆవిడంది, యాస్త్వయా విధవా రాజన్ కృతానైకాహ కుల స్త్రియ పతివ్రత ధర్మపరాహ గురు శుశ్రూషణే రతాహ తాభి శోకాభితప్తాభి శప్తః పరవశంగతః. ఇది నీకు అకస్మాత్తుగా వచ్చింది కాదు, నీ వల్ల ఇలా ఎంతమంది ఏడిచారు, ఎన్ని లక్షల మంది కాంతలు, కులస్త్రీలు, పతివ్రతలు, ధర్మపరాయణులు, పెద్దల శుశ్రూష చేసేటటువంటి ఆడవాళ్ళు ఎన్ని లక్షల మందో ఏడిస్తే ఎక్కడికి పోతుందిరా పాపం, కట్టుకున్నందుకు నేను ఏడుస్తున్నాను ఇవాళ, చూసావా అని. సుకృతం దుష్కృతం చత్వం గృహీత్వా స్వాం గతింగత ఆత్మానం అనుశోచామి తద్యోగేన దుఃఖితా. పుణ్యమో పాపమో నీ మూటను పట్టుకుని వెళ్ళిపోయావు, పుణ్యం అయిపోయింది, కానీ నా బతుకే భయంగా తయారైంది అంది. ఎందుకో తెలుసా అండి, ఆవిడ అండంలో ఒక చమత్కారం ఉంది. ఎంత పెద్ద మాట నాలో అంత పెద్ద మాట ఇందులో దాచేసింది ఆవిడ. పుణ్యమే చేశావో పాపమే చేశావో రాముడి చేతిలో చచ్చిపోయావు, ధర్మాత్ముడుగా విభీషణుణ్ణి నీకు అంత్యేష్టి చేయమన్నాడు, కాబట్టి చేసేస్తాడు. రేపు నేను పోతే ఏడి కొడుకు, చంపేశావుగా నీ కామానికి ఇంద్రజిత్తుని చంపేశావుగా, కొడుకులందరినీ చంపేశావుగా, నీకు నీ తమ్ముడు చేస్తున్నాడు, రేపు నాకు చేయడానికి కొడుకుని మిగల్చకుండా చచ్చిపోయావు, ఇది నీ దారుణం. మామూలుగా కొడుకు తనంత తాను వెళ్ళిపోతే ఏమో, నీ కామానికి చంపి నువ్వు చచ్చిపోయావు, నీ పుణ్యం పాపం నీ మూట కట్టుకు నువ్వు పోయావు, నా పరిస్థితి ఏమిట్రా అంది ఆవిడ. వెళ్ళకరా, ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్ళకు, ఇలాంటి నిందలే పడిపోతావు. ఎలా బతికావన్నది కాదు, ఎలా చచ్చిపోయావన్నది చూస్తారు. అందుకని అన్నీ తెలిసినవాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకన్నారు. కాబట్టి నీకు ఎన్ని తెలుసు కాదు, నువ్వెంత అనుష్ఠిస్తావు, ఎంత జాగ్రత్తగా బతుకుతావు. అనాయాసైన మరణం వినా దైన్యైన జీవితం, ఇవి చాలా ప్రధానం. ఇవన్నీ ఎక్కడ ఇంతమంది చూస్తుండగా ఇంతటి మహానుభావుడని అందరూ చెప్పుకున్నటువంటి రాక్షసుల ముందు పట్టమహిషి ఇస్తున్న కితాబ్ రావణాసురుడికి అని ఈ మాటలు చెప్పి, మారీచ కుంభకర్ణాభ్యాం వాక్యం మమ పితుస్తథా నశ్రుతం వీర్యమత్తేన తస్యేదం ఫలమీదృశం. మారీచుడు చెప్పాడు, కుంభకర్ణుడు చెప్పాడు, మా నాన్నగారు చెప్పారు, నేను చెప్పాను, నీ తమ్ముడు చెప్పాడు, చిట్ట చివరికి ఏమైంది? నీలజీమూత సంకాశ పీతాంబర శుభాంగద స్వగాత్రాన్ని వీక్షిప్యా కింశీషే విధిరాప్లుత. ఎవరి మాట వినందుకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే, అంగుళం శరీరం కనపడకుండా బంగారు ఆభరణాలు పెట్టుకున్నటువంటి నువ్వు ఒక్కసారి కౌగిలించుకుందామంటే అవకాశం లేని రీతిలో ఒంటి నిండా బాణాలతో చచ్చిపోయావు, నెత్తుటి మడుగులో పడిపోయావు, పక్షుల గుంపులు తిరుగుతున్నాయి పైన. కాబట్టి చూశావా రావణ అంది. పాపం ఆయన యొక్క వైభవాన్ని తలుచుకుని ఆవిడ ఏడ్చింది. రామచంద్రమూర్తి అన్నారు, ఆవిడ ఏడుస్తూ బాధపడుతూ అలా మాట్లాడుతుంటే అలా ఉంచడం ధర్మం కాదు, కాబట్టి జరగవలసిన పెద్ద ధర్మం చూడాలి. కాబట్టి విభీషణ వీళ్ళని లోపలికి తీసుకెళ్ళి రావణాసురుని యొక్క అంత్యేష్టి సంస్కారమునకు ఏర్పాటు చెయ్యి అంటే, విభీషణుడు అన్నాడు నీ చెయ్యనన్నాడు, నేను ఇది మీతో అన్నది, నీ చెయ్యను విభీషణ రావణుడికి అంత్యక్రియలు. ఇన్ని తెలుసున్న ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు రావణాసురుడికి అంత్యక్రియలు చెయ్యలేదు. యుద్ధభూమిలో శరీరాన్ని వదిలేస్తే పక్షులు మృగాలు తినేసి అని లోకం రేపు అంటుంది నన్ను, నాకు తెలుసు నేను ధర్మం తప్పిపోయానంటుంది. కానీ వెంటనే ఏమంటుందంటే, ఎందుకు చెయ్యలేదు విభీషణుడు అని అడుగుతుంది. ఎంత దౌర్భాగ్యపు బతుకు బతికేడు వాడు. అటువంటి

వాడి శరీరానికి ఎలా చేస్తాడు అంత్యేష్టి విభీషణుడు, అసహ్యం ఇచ్చింది వదిలేశాడంటారు. కాబట్టి రామా నీ చేయినాడు. అప్పుడు మళ్ళీ రాముడు ఏమన్నాడో తెలుసా అండి, మరణాంతాని వైరాణి. ఇది ఎందుకు తెలుసుకోవాలి నువ్వు పాత కథ? మరణంతో ఆ వైరం పోయింది, నువ్వు చేస్తావా, నీకు ఎంతో నాకు అంతే కాబట్టి నీ చెయ్యాలా అని అడిగాడు. అప్పుడు విభీషణుడు అన్నాడు నేనే చేస్తానన్నాడు. అప్పుడు రావణాసురుడి శరీరానికి అంత్యక్రియలు జరిగాయి. ఇది రామచంద్రమూర్తి యొక్క ధార్మిక నిష్ఠ అంటే. మహానుభావుడు, అంతటి ధర్మం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు అంత్యేష్టి సంస్కారం అయిపోయింది. ఆ రాక్షసులందరూ వచ్చారు, వానర యోధులు కలిసి రామచంద్రమూర్తి దగ్గర నమస్కారం చేస్తూ నిలబడ్డారు. లక్ష్మణమూర్తిని పిలిచి తతస్యేకం ఘటం గృహ్య సంస్థాప్య పరమాసని ఘటేన తేన సౌమిత్రి అభ్యషించద్ విభీషణం లంకాయాం రక్షసాం మధ్యే రాజానం రామశాసనాత్ విధినా మంత్రదృష్టేన సుహృద్గణ సమావృతం అభ్యషించత్ సధర్మాత్మ శుద్ధాత్మానం విభీషణం. శుద్ధాత్ముడైనటువంటి విభీషణుణ్ణి రాముని యొక్క అనుజ్ఞ మేరకి లక్ష్మణస్వామి సముద్రంలో ఉండేటటువంటి జలాల్ని ఒక ఘటంతో తీసుకొచ్చి అభిషేకం చేసి విభీషణుణ్ణి రాజ్యమునందు ప్రతిష్ఠించారు. లంకకి రాజు విభీషణుడు అయ్యాడు. రావణ పాలితయైన లంక విభీషణ పాలితయైనటువంటి లంకగా మారిపోయింది. ఇప్పుడు రామచంద్రమూర్తి హనుమని పిలిచి ఒక మాట చెప్పారు. ప్రతిగృహ్యచ సందేశం ఉపావర్తితుమర్హసి. ఇప్పుడు రావణుడు నిహతుడయ్యాడని, నేను బయట ఎదురు చూస్తున్నానని ఈ విజయవార్తల్ని సీతమ్మకి అందించి నా సందేశాన్ని చెప్పి సీతమ్మ ఏమంటుందో కనుక్కురా అన్నాడు. అంటే హనుమ బయలుదేరి అశోకవనంలోకి రివ్వున వెళ్ళారు, ఒక నమస్కారం చేశారు. ఆ తల్లి ధ్యానపరాయణ అయి కూర్చునుంది. అక్కడికి వెళ్ళినటువంటి హనుమ ఎంతో సంతోషంగా చెప్పారమ్మా, ఇప్పుడు నువ్వు ఇంత భయంగా ఉండవలసినటువంటి పరిస్థితి కాదు. ఎందుచేత అంటే, సంభ్రమశ్చన గంతవ్యో వర్తంత్యా రావణాలయే విభీషణ విధేయం హి లంకైశ్వర్యమిదం కృతం. ఇప్పుడు ఈ లంక రావణ పాలితయైన లంక కాదు, విభీషణుడు పరిపాలిస్తున్న లంక. విభీషణుడు రామచంద్రమూర్తి యొక్క మిత్రుడు. కాబట్టి తల్లి, నువ్వు సంతోషంగా ఉండొచ్చమ్మా, రావణుడు నిహతుడైపోయాడు, రామచంద్రమూర్తి విజయాన్ని సాధించారు, తల్లి రాముడు ఎదురు చూస్తున్నాడు. అంటే

0: FM 90.4
1: జొన్నలని మొలకెత్తించడం, పల్చబరచడం, నాట్లు వేయడం

పాక్షిక శుష్కమండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంటని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు వైద్యాలు ఖాళీగా ఉంది.

0: లేకపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని అధిక దిగుబడిని సాధించడానికి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచే. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు స్ట్రీగా వంటి పారణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. ఈ వీడియోలో జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30-40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్ళు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది కానీ ఎరువులు ఎక్కువగా వాడే భూమి కానీ అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: మూరెడు ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీలో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్జంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి, అంటే అవి స్ట్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి 1-2 మొక్కలు ఉంటే అవి బలంగా స్ట్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా శుభ్రంగా చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలుపెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8-10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
1: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి, అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి, లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
2: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల

0: తర్వాత పొలంలో ఒక్కో వెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకు ముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పల్చబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి. 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్ళు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది.
1: ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి.
0: వరస చివర వెనక్కి తిరిగి పారాన్ని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
2: అది చాలా మంచి పద్ధతి. మీరు ఇక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: అంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9176126669. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్ వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు షోరూమ్స్ కి హాస్పిటల్స్ కి అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9989838444

0: FM 90.4.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధించిన

0: చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. గుండెలోని రక్త నాణాల్లో పూడిక ఉందని తేలుతుంది. ఆ నాణాల గుండా రక్త సరఫరా తగ్గుతోందని బయటపడుతుంది. అప్పుడేం చేయాలి? మందులతో చికిత్స చేయొచ్చు, కానీ చాలా సందర్భాల్లో దానికి చాలా పరిమితులుంటాయండి. ఇక మనకు ముందుండే రెండు మార్గాలు, ఒకటి ఛాతి తెరిచి బైపాస్ ఆపరేషన్ చేసి రక్త సరఫరా సరిచేయొచ్చు, రెండు స్టంట్ అమర్చి పూడిక కారణంగా ఆ రక్తనాళంలో రక్త సరఫరా నిలిచిపోకుండా చూడొచ్చు. ఒకటేమో పెద్ద సర్జరీ, రెండోది కొంత తేలికగా పూర్తయ్యే ప్రక్రియ. కానీ వీటిలో ఏది ఎవరికి? ఇది పెద్ద సంశయం అండి. అయితే అత్యాధునిక పరిజ్ఞానం, అధ్యయనాలు, అనుభవాల రీత్యా చూసినప్పుడు దీన్ని నిర్ధారించడం క్లిష్టమేం కాదు. గుండెలోని కీలక రక్తనాళాల్లో పూడికి ఉన్నప్పుడు ఛాతీలో నొప్పి వంటి బాధలు తలెత్తచ్చు. గుండెపోటు వంటి ముప్పు ముంచుకొచ్చి ఆయుః ప్రమాణము తగ్గచ్చు. అందుకే వీటిని అధిగమించడం, పూడిక వల్ల తలెత్తే దుష్ప్రభావాలను నివారించుకోవటం చాలా అవసరం. మందులతో పూడిక వల్ల బాధలు తలెత్తకుండా కొంతవరకు అది ముదలకుండా చూసుకునే వీలైతే ఉంటుందండి. అయితే కేవలం మందులతోనే మనం పూడికను పూర్తిగా కరిగించలేం. పూడిక వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు, దుష్ప్రభావాలు తలెత్తకుండా నివారించుకోవడం కూడా కష్టమే. అందుకే పూడిక కాస్త పెద్దగా ఉన్నప్పుడు వైద్యులు ప్రధానంగా రెండు మార్గాలనైతే పరిశీలిస్తారు. ఒకటి సర్జరీ చేసి ఛాతి తెరిచి పూడికను తప్పిస్తూ రక్త సరఫరా కోసం కొత్త రక్తనాళం అతకచ్చు. దీన్నే బైపాస్ అంటారు. సర్జరీతో పని లేకుండా కేవలం రక్తనాళం గుండా గుండె రక్తనాళంలోకి ఒక గొట్టం పంపించి పూడికను పక్కకు నెట్టేసి అది మళ్ళీ పూడుకోకుండా ఒక స్ప్రింగ్ లాంటి స్టెంట్ని అమర్చచ్చు. వీటిలో ఒకటేమో కాస్త పెద్ద సర్జరీ, రెండోది తేలికగా పూర్తయ్యే ప్రక్రియ. రెండూ సమర్థమైన విధానాలే, కానీ వీటిలో ఏది ఎవరికి, ఏ సందర్భంలో ఏ విధానం ఉపయోగపడుతుంది, దీన్ని నిర్ధారించడం క్లిష్టమేం కాదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఒక నిర్ణయానికి రావడం కాస్త కష్టంగా అనిపించచ్చండి. ఓకే లిసనర్స్, విన్నారు కదా ఇప్పుడు బైపాస్ ఎవరికి, స్టంట్ ఎవరికి అని తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండీ, డిఎం, గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ముందుగా బైపాస్ ఎవరికి? గుండెలోని 3 ప్రధాన రక్తనాళాల్లో 1-2 పూడికలుండి మందులు వాడుతున్నా కూడా రోజు ఛాతీ నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి బైపాస్ సర్జరీ చేయడం చాలా వరకు మేలు. దీంతో యాంగ్జైనా బాధలు కూడా తగ్గుతాయి. 3 రక్తనాళాలు 70% మూసుకుపోయి పైకి పెద్దగా లక్షణాలు కనిపించినా, కనబడకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో సర్జరీ చేయడమే ఉత్తమం అండి.

ముఖ్యంగా పూడిక ఎడమ వైపు ఉండే ప్రధాన రక్తనాళంలో ఉన్నవారికి, పూడిక ఎడమ వైపు కిందకి దిగే ధమని మొదట్లోనే ఉన్నవారికి, మూడు నాణాల్లో పూడికలు కాస్త పెద్దగా ఉండి ఎడమ చటరిక పంపింగ్ సామర్థ్యం సరిగ్గా లేని వారికి, గుండె మీద కరోనరీ రక్తనాళాల్లో పలుచోట్ల పూడికలున్నవారికి, రక్త సరఫరా పూర్తిగా పునరుద్ధరించాలంటే చాలా స్టెంట్లు పెడితే తప్పించి సాధ్యం కాని వారికి, రక్తనాళంలో పూడిక ఉండి స్టంట్ అమర్చడానికి అనువుగా లేని సందర్భాల్లో, అలాగే రెండోసారి స్టంట్ అమర్చడం వీలు పడని వారికి, కవాటా సమస్యలు ఇతరత్ర కారణాలతో ఆపరేషన్ అనివార్యమై అప్పటికే పూడికలున్నవారికి, మధుమేహం ఉండి రెండు రక్తనాళాల్లో సమస్యలున్నవారికి, వీరందరికీ గుండెపోటు వస్తే తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ పెట్టే కన్నా బైపాస్ సర్జరీ చేయడం మేలని చెప్పచ్చు. ఇక స్టెంట్ ఎవరికి? ఒకటో రెండో రక్తనాళాల్లో పూడికలు గలవారికి, పలుచోట్ల పూడికలు లేని వారికి, పూడిక మరీ ఎక్కువగా లేని వారికి, పూడికలో కాల్షియం లేనప్పుడు, పూడిక ప్రధాన ఎడమ నాళంలో మొదట్లో లేని వారికి, ఆపరేషన్ చేస్తే ముప్పు ఎక్కువగా ఉన్నవారికి, ఆపరేషన్ను తట్టుకునే మానసిక శారీరక సామర్థ్యం లేని వారికి, తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలున్నవారికి, ఇప్పటికే పక్షవాతం వంటి ఇతరత్ర సమస్యలున్నవారికి, పక్షవాతం ముప్పు అధికంగా ఉన్నవారికి, వీరందరికీ బైపాస్ ఆపరేషన్ కంటే కూడా స్టంట్ అమర్చడం ఉత్తమమని స్పష్టంగా చెప్పచ్చండి. సర్జరీతో పోలిస్తే యాంజియోప్లాస్టీ తేలికైన ప్రక్రియ. పెద్ద కోత, పెద్ద మత్తు, కృత్రిమ శ్వాస అవసరం ఉండదు. నొప్పి తక్కువ, త్వరగా కోలుకుంటారు. ప్రాణాపాయ ముప్పు 0.5% కన్నా తక్కువే. పక్షవాతం, ఇన్ఫెక్షన్లు, నుమోనియా వంటి దుష్ప్రభావాలు తక్కువే. అత్యాధునిక సదుపాయాల ఫలితంగా పూడిక ఎడమ ప్రధాన రక్తనాళంలో ఉన్నవారికి, ఎడమ వైపు కిందికి దిగే ధమనిలో ఇతరత్ర ప్రాంతాలలో ఉన్నవారికి కూడా స్టంట్లు అమర్చడం సులభమవుతుంది. ఒక రక్తనాళంలోనే చాలా చోట్ల పూడికలున్నప్పుడు అన్ని చోట్ల స్టంట్లు పెట్టే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఇలాంటి వారికి మున్ముందు బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తే కష్టమవుతుంది. ఇప్పుడు కొంతకాలానికి శరీరంలో కలిసిపోయే రకం బయోడిగ్రేడబుల్ స్టెంట్లు అయితే వచ్చేసాయి. పలిచోట్ల పూడికలున్నవారికి వీటితో అదనపు ప్రయోజనాలు ఉంటాయండి. స్టెంట్ కరిగిపోతుంది కాబట్టి రక్తనాళంలో ఎక్కువ ప్రాంతం లోహం ఉండదు. వీరికి అవసరమైతే తిరిగి స్టంట్ గాని సర్జరీ గాని చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరి స్టెంట్లతో వచ్చే ఇబ్బందులేంటి, ఆపరేషన్తో వచ్చే సమస్యలేమిటి తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ముందుగా స్టెంట్లతో వచ్చే ఇబ్బందులు ఏమిటో తెలుసుకుందాం. యాంజియోప్లాస్టీతో వచ్చే చిక్కు, స్టెంట్ పెట్టిన రక్తనాళం తిరిగి మూసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటం, కేవలం లోహపు స్టెంట్ అమరిస్తే ఈ మూసుకుపోయే ముప్పు 25-30% వరకు ఉంటుంది. అదే మందు పూసిన స్టెంట్ అమరిస్తే 0.7-0.9% కన్నా తక్కువ. ఈ స్టెంట్లు 3-6 నెలల వరకు లోపల మందులను విడుదల చేస్తూ తిరిగి మూసుకోకుండా చూస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మూసుకుపోవటం అన్నది తక్కువనే చెప్పచ్చు. కాబట్టి అమర్చిన తొలి నెలల్లోనే రక్తనాళం తిరిగి మూసుకుపోకుండా కాపాడుకోగలిగితే మున్ముందు అంతా బాగానే ఉంటుంది. ఇందుకు మెడికేట్ స్టెంట్లు ఉపయోగపడతాయి, కానీ వీటి ఖరీదు చాలా ఎక్కువ. ఏ రకమైన స్టెంట్ వాడినా అది తిరిగి మూసుకుపోయే అవకాశం మొదటి ఏడాదిలోనే ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి స్టెంట్లు హఠాత్తుగా మూసుకుపోతాయి. దీన్నే ఎక్యూట్ స్టెంట్ థ్రాంబోసిస్ అంటారు. ఇది సాధారణంగా స్టెంట్ అమర్చిన 24-48 గంటల లోపు జరుగుతుంది. కొన్నిసార్లు నెలలోపు

టెంట్ మూసుకుపోవచ్చు కూడా. ఇలాంటి సమయాల్లో గుండెపోటు రావచ్చు. ఏ స్టెంట్ అమర్చినా రక్తం గడ్డగట్టకుండా పల్చగా ఉండేలా చూసేందుకు మందులు తప్పవు. కేవలం లోహపు స్టెంట్ అయితే కొంతకాలానికి ఈ మందులు ఆపే అవకాశం ఉంటుంది, కానీ మందు పూసిన స్టెంట్లు పెడితే మాత్రం వీటిని జీవితాంతం వాడక తప్పదు. ఏ కారణాన్నైనా వాటిని ఆపాల్సి వస్తే దుష్ప్రభావాలు తలపే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే లిజనర్, ఇప్పుడు మరి ఆపరేషన్తో వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుందాం. బైపాస్ సర్జరీ చేస్తే ఛాతీ మీద పెద్ద కోత, పెద్ద మత్తు ఇవ్వటం, కృత్రిమ శ్వాస అమర్చడం వంటివి తప్పవు. పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఒక నెలైనా పడుతుందండి. అంతవరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత సురక్షితమైనా ఆపరేషన్ పెద్దది కాబట్టి సాధారణంగా 1-2% ప్రాణాలకైతే ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. రోగి పరిస్థితిని బట్టి రిస్క్ పెరగచ్చు కూడా. పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం, రక్తంలో ఇన్ఫెక్షన్లు, న్యూమోనియా వంటి అనేక రకాల ముప్పులు కూడా ఉంటాయి. ఓకే లిసనర్స్, విన్నారు కదా, మరి స్టెంట్ ఎలా వేస్తారు, బైపాస్ ఎలా చేస్తారు, రెండు కుదరకపోతే ఏం చేస్తారు అనేది రేపటి ఎపిసోడ్లో అయితే తెలుసుకుందామండి. అంటిల్ దెన్, స్టే ట్యూన్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు దయానిధి సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703331022.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థుల కోసం యూజ్ ఆఫ్ ద డెఫినెట్ ఆర్టికల్ ద ఆంగ్ల పాఠం వింటారు.
1: హలో చిల్డ్రన్, హౌ ఆర్ యూ?
2: వి ఆర్ ఫైన్, థాంక్ యూ టీచర్.
1: ఆర్ యూ రెడీ ఫర్ ఎన్ ఇంగ్లీష్ లెసన్ నౌ?
2: Yes, teacher.
1: Okay, I'm going to read a few sentences now. Listen carefully.
2: Okay, teacher.
1: There's a garden near my house. The garden is very big. There's a big tree in the garden. The tree is a very old tree. The trunk of the tree is very broad. It has many branches, and the branches have thick leaves. The tree gives shade to a large area. People love the tree very much. Children, did you listen carefully? Did you hear me read the garden, the tree, the trunk, the branches? The word the is used in these phrases. The ane padamu meeru chaala saarlu vini untaru, chadivi untaru kada. Meeku ఆ పదానికి స్పెల్లింగ్ కూడా తెలుసు అనుకుంటాను. చెప్పండి చూద్దాం.
2: తెలుసు టీచర్. T-H-E, the.
1: గుడ్. ఈరోజు మనం ఈ పాఠంలో ద అనే పదము ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి అని తెలుసుకుందాం. సరేనా?
2: Yes, teacher.
1: ద ఇస్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్. నౌన్స్ అంటే ఏమిటో తెలుసు కదా. తెలుగులో నామవాచకము అంటాం, దానినే నౌన్ అంటాం. నౌన్స్ నాలుగు రకాలు. అందులో కామన్ నౌన్ ఒకటి, పెన్, బుక్, డాగ్, క్యాట్, మ్యాన్, బాయ్, గర్ల్, ఇలాంటి వాటిని కామన్ నౌన్స్ అంటాం. ఈ కామన్ నౌన్స్ ముందు ఏ కానీ ద కానీ వాడతాం. A pen, a book, a dog, a boy అని అంటాం. లేదా the pen, the book, the dog, the boy అని అంటాం.
2: టీచర్, ఎప్పుడు a boy అనాలి, ఎప్పుడు the boy అనాలి?
1: అదే ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. జాగ్రత్తగా వింటారా మరి?
2: వింటాం టీచర్.
1: This is a pen అంటే ఇది ఒక పెన్ను అని అర్థం కదా. కానీ ద పెన్ అనేది ఖచ్చితంగా ఒక పెన్ గురించి మాట్లాడునప్పుడు వాడాలి. అర్థం కాలేదా? వినండి. ద పెన్, ద పెన్ ఆన్ ద టేబుల్ ఇస్ మైన్ అంటే టేబుల్ పై

0: ఉన్న పెన్ను నాది అని అర్థం. అనగా నేను ఏదో ఒక పెన్ను గురించి కాకుండా ఒక ప్రత్యేకమైన పెన్ను గురించి మాట్లాడుతున్నానని అర్థం. ఇప్పుడు తెలిసింది కదా.
1: Yes, teacher.
0: ఈ విధంగా కామన్ నౌన్స్ ని కామన్ గా యూజ్ చేస్తున్నప్పుడు ఏ వాడతాము, అదే కామన్ నౌన్స్ ని ఖచ్చితంగా ప్రత్యేకంగా డెఫినెట్ గా ఇది అని సూచించి చెప్పునప్పుడు ద వాడతాం. A dog అంటే కుక్కలలో ఒక కుక్క. ద డాగ్ అంటే ఈ ఫలానా కుక్క అని అర్థం. ఇప్పుడు వివరంగా తెలిసింది కదా.
1: తెలిసింది టీచర్.
0: గుడ్. ఈ విధంగా ఇది అని సూచించి చెబితే దానిని డెఫినెట్ నౌన్ అంటాం. అంటే ఒక కామన్ నౌనే డెఫినెట్ నౌన్గా మారుతుంది. ఇప్పుడు కామన్ నౌన్ ఎప్పుడు డెఫినెట్ అవుతుందో చూద్దాం. జాగ్రత్తగా వినండి.
1: ఓకే టీచర్.
0: ఎ నౌన్ బికమ్స్ డెఫినెట్ బై ఇట్స్ డిస్క్రిప్షన్, అంటే వివరణను బట్టి. బై ఇట్స్ లొకేషన్, అంటే అది ఉన్న చోటును బట్టి. ఇంకా బై మెన్షనింగ్ ద నౌన్ రిపీటెడ్.

బై రిపీటింగ్ ద నౌన్. ఇప్పుడు అవేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. అ బాయ్ అంటే ఒక అబ్బాయి అన్నమాట కదా. అ టాల్ బాయ్ అంటే అతని ఆకారాన్ని బట్టి ఆ ఫలానా అబ్బాయి అని సూచించినప్పుడు బాయ్ అనే నౌన్ డెఫినెట్ అవుతుంది. ద టాల్ బాయ్ ఇస్ మై బ్రదర్ అంటే అక్కడున్న అబ్బాయిలలో అప్ అనే నౌన్ డెఫినెట్ అవుతుంది. ద టాల్ బాయ్ ఇస్ మై బ్రదర్ అంటే అక్కడున్న అబ్బాయిలలో ఆ పొడవైన అబ్బాయి నా బ్రదర్ అని అర్థమవుతుంది కదా. ఇలా చెప్పినప్పుడు ఏ అబ్బాయిని గురించి చెప్పడం అవుతుందనేది స్పష్టమవుతుంది కదా. దీనినే డెఫినెట్ అంటాం. ద రెడ్ బుక్, ద బ్లూ పెన్, ద షార్ట్ ఉమెన్, ఇలా నౌన్స్ యొక్క లక్షణాలను వివరించి చెప్పినప్పుడు అవి డెఫినెట్ నౌన్స్ అవుతాయి. ద రెడ్ బుక్ ఇస్ ద డిక్షనరీ, ద బ్లూ పెన్ రైట్స్ వెల్, ద షార్ట్ ఉమెన్ ఇస్ మై ఆంట్. ఈ సెంటెన్స్లలో నేను ఏ బుక్ గురించి, ఏ పెన్ గురించి, ఏ ఉమెన్ గురించి మాట్లాడుతున్నానో స్పష్టంగా తెలుస్తుంది కదా. దీనినే ఒక నౌన్ వివరణ ద్వారా డెఫినెట్ అవుతుంది అని చెప్పాను. సో చిల్డ్రన్, అ కామన్ నౌన్ బికమ్స్

0: this point. Now, the next one.
1: Next point, noun. ఏ చోట ఉందో దానిని బట్టి డెఫినెట్ అవుతుందన్నారు కదా టీచర్.
0: Yes, Virajit, you are right. A noun becomes definite by its location. Vinandi, the man at the gate, the girl on the last bench. అని చెప్పినప్పుడు man, girl, ఎక్కడ ఉన్నారో దాన్ని బట్టి డెఫినెట్ అవుతారు. Call the man at the gate అంటే ఏ మనిషిని పిలవాలో అర్థమవుతుంది కదా. ద గర్ల్ ఆన్ ద లాస్ట్ బెంచ్ ఇస్ మై సిస్టర్ అంటే ఏ అమ్మాయిని గురించి చెబుతున్నానో అర్థమవుతుంది కదా. ఇదన్నమాట అ నౌన్ బికమ్స్ డెఫినెట్ బై ఇట్స్ లొకేషన్ అంటే. ఈ పాయింట్ అర్థమైందా?
1: ఇది ఈజీగా అర్థమైంది టీచర్.
0: ఏది విరాజిత్, గివ్ మీ అ సెంటెన్స్ లైక్ దిస్.
1: The man under the tree is my uncle.
0: Very good. Vaibhavi, can you say a sentence?
2: The house beside the post office is my brother's house.
0: That's wonderful. You have understood this point too very well. Now, I'll tell you about the next point. That is, a noun becomes definite by repeating it. Listen. Once there was a king. The king had two sons. రెండు సెంటెన్సెస్ చెప్పాను కదా. ఇందులో మొదటి సెంటెన్స్లో a king అన్నాను. రెండవసారి అదే king గురించి చెప్పినప్పుడు the king అన్నాను. గమనించారా? మళ్ళీ వినండి. Once there was a king. The king had two sons. చూసారా? King అనే noun రిపీట్ అయినప్పుడు డెఫినెట్ అవుతుంది. మొదటి సెంటెన్స్లో ఒక రాజు అని పరిచయం చేస్తాము. తర్వాత సెంటెన్స్లలో ఎన్నిసార్లు ఆ రాజు గురించి చెప్పినా ద కింగ్ అనే అనాలి. ఎందుకంటే ఏ రాజు గురించి చెబుతున్నామని వినేవారికి అర్థమవుతుంది కాబట్టి. నౌ చిల్డ్రన్, దేర్ ఆర్ సమ్ అదర్ యూజెస్ ఆఫ్ ద వర్డ్ ద. I'll tell you about them now. The is also used before unique things. Unique means only one object of that particular kind. Ante oka vastu prapanchamantata oke okati undi alantidi vere inkokati lenatlavute danini unique antam. భూమి, ఇంకొక భూమి ఉందా? లేదు కదా. సో ఎర్త్ ఈజ్ అ యూనీక్ ఆబ్జెక్ట్. అటువంటి యూనీక్ థింగ్స్ ముందు ద వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి. ది ఎర్త్, ద సన్, ద మూన్, ద స్కై. ఇప్పుడు నేను చెప్పినవన్నీ యూనీక్ కదా, మరొకటి లేదు కదా.
1: అవును టీచర్.
0: ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్స్, రివర్స్, ఓషన్స్, లేక్స్ ఆర్ ఆల్ కన్సిడర్డ్ యూనీక్. విరాజిత్, ఏవైనా మౌంటైన్స్ పేరు చెప్పు.
1: హిమాలయాస్.
0: రైట్. కానీ హిమాలయాస్ ముందు ద వాడాలి. ద హిమాలయాస్ అనాలి.
1: ద హిమాలయాస్.
0: గుడ్. నెక్స్ట్, the names of historical monuments ante charitratmika sthalalu, vaati perla mundu kuda the vaadali. The Taj Mahal, the Char Minar, the Golconda Fort. Ee sthalalu meeku telusu kada?
1: Telusu teacher.
0: Very good. Next, the names of posts that people hold, manushulu nirvahinche padavula perlu kuda యూనీక్ అన్నమాట. వాటి ముందు కూడా ద వాడాలి. ద హెడ్ మాస్టర్ అంటాం. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పదవి చెప్పండి.
2: ద ప్రిన్సిపల్,
1: ద మేనేజర్,
2: ద చీఫ్ మినిస్టర్,
3: ద ప్రెసిడెంట్.
0: వెరీ గుడ్. సో చిల్డ్రన్, ఇన్ దిస్ లెసన్ యూ హ్యావ్ లెర్న్డ్ టు యూజ్ ద బిఫోర్ డెఫినెట్ నౌన్స్ అండ్ యూనీక్ నౌన్స్. Remember.

0: A cat is an animal. Kiran, you name one animal.
1: Dog.
0: A dog is an animal too. Cats and dogs are animals. Please say this sentence.
2: Cats and dogs are animals.
3: Teacher, నేను కూడా ఒక సెంటెన్స్ చెబుతానండి.
0: చెప్పమ్మా కాంచన.
3: విద్య అండ్ గాయత్రి ఆర్ సిస్టర్స్.
0: చక్కగా చెప్పావు, వెరీ గుడ్. పిల్లలు, అండ్ అంటే మరియు అని అర్థం వస్తుంది. అండ్ ఉపయోగించి చెప్పిన సెంటెన్సెస్ వినండి. రవి అండ్ క్రాంతి ఆర్ ఇన్ క్లాస్ 7. క్యాట్స్ అండ్ డాగ్స్ ఆర్ యానిమల్స్. Children, you learn Hindi, don't you?
2: Yes, teacher, we learn Hindi.
0: Do you learn English?
2: Yes, we do.
0: You learn Hindi and English. Chusara, and upayoginchi, ila cheppali. Ardhamainda?
3: Teacher, nenu oka vakyam cheptanu, teacher.
0: Cheppa, Maravali.
3: I eat bread and jam.
0: Very good. శేఖర్, నువ్వు కూడా అండ్ ఉపయోగించి ఒక వాక్యం చెప్పు.
4: మై ఫాదర్ బాట్ న్యూ షూస్ అండ్ సాక్స్ ఫర్ మీ.
0: Yes, you are correct. అండ్ అంటే మరియు అనే అర్థం. అర్థమైంది కదా? మీరందరూ చాలా బాగా చెప్పారు. మనం ఇంకో పదాన్ని అంటే ఆర్, ఓఆర్ ఆర్ పదాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. జాగ్రత్తగా వినాలి మరి. రహీమ్, హౌ డు యూ కమ్ టు స్కూల్?
5: ఐ కమ్ టు స్కూల్ బై బస్.
0: రైట్. రెహానా, హౌ డు యూ కమ్ టు స్కూల్?
6: టీచర్, ఐ కమ్ ఆన్ బైసైకిల్.
0: దాట్స్ గుడ్. చిల్డ్రన్ కమ్ టు స్కూల్ బై బస్ ఆర్ ఆన్ ఎ బైసైకిల్. ప్లీజ్ సే ది సెంటెన్స్.
2: Children come to school by bus or on a bicycle.
0: That's good. Lakshmi, what did you eat in the morning?
7: Chapati tinnanu, teacher.
0: Lakshmi ate chapatis. Elizabeth, what did you eat in the morning?
8: Rice, teacher.
0: Oh, you eat chapati or rice in the morning. Say this sentence, children.
2: We eat chapati or rice in the morning.
7: టీచర్, ఆర్ అంటే లేదా అని అర్థం కదండి?
0: అవును లక్ష్మి, ఆర్ అంటే లేదా అని అర్థం. ఆ పదాన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న రైమ్ విందామా?
2: అలాగే టీచర్.
0: ఈ రైమ్లో అండ్ ఎలా వాడిందో చూడండి.

0: పిల్లలు, రైమ్ బాగుందా?
1: బాగుంది టీచర్.
0: మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి, సరేనా?
1: అలాగే టీచర్.
0: అండ్ గురించి, ఆర్ గురించి నేర్చుకున్నారు కదా, ఇప్పుడు బట్ గురించి నేర్చుకుందాం. బట్, బియుటి, బట్ అంటే కానీ అని అర్థం. బట్ అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగించాలో తెలియాలి కదా, మరి నేర్చుకుందామా?
1: నేర్చుకుందాం టీచర్.
0: అలాగే, అయితే వినండి. మేరీ లైక్స్ చాక్లెట్స్, రాజు లైక్స్ బిస్కెట్స్. ఈ రెండు వాక్యాలను కలిపి ఈ విధంగా చెప్పచ్చు. మేరీ లైక్స్ చాక్లెట్స్ బట్ రాజు లైక్స్ బిస్కెట్స్. మీరందరూ ఈ వాక్యం చెప్పండి.
1: మేరీ లైక్స్ చాక్లెట్స్ బట్ రాజు లైక్స్ బిస్కెట్స్.
0: మేరీకి చాక్లెట్లు ఇష్టం, కానీ రాజుకి బిస్కెట్లంటే ఇష్టం అని అర్థం. బట్ అంటే కానీ అని అర్థం కదా, అర్థమైందా? మరో ఎగ్జాంపుల్ వినండి. ధర్మ్ ఈజ్ రిచ్, కాసిమ్ ఈజ్ పువర్. ఇప్పుడు బట్ని ఉపయోగించాలి. ధర్మ్ ఈజ్ రిచ్ బట్ కాసిమ్ ఈజ్ పువర్. సే ద సెంటెన్స్ చిల్డ్రన్.
2: ధర్మ్ ఈజ్ రిచ్ బట్ కాసిమ్ ఈజ్ పువర్.
0: మీరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నించండి. లత, నువ్వు ట్రై చేయమ్మా.
3: ఐ లైక్ క్యారెట్స్ బట్ ఐ డోంట్ లైక్ బనానాస్.
0: వెరీ గుడ్, దట్స్ అ గుడ్ సెంటెన్స్. ప్రేమ, యూ సే వన్ సెంటెన్స్.
4: ఐ వేక్ అప్ ఎర్లీ బట్ మై సిస్టర్ వేక్స్ అప్ లేట్.
0: ఓ ఫైన్. పిల్లలు, ఇప్పటిదాకా మనం అండ్, ఆర్, బట్ పదాలను ఉపయోగించడం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ వినండి. క్యాట్స్ అండ్ డాగ్స్ ఆర్ యానిమల్స్. క్యాట్స్ మ్యూ అండ్ డాగ్స్ బార్క్. యూ లెర్న్ హిందీ అండ్ ఇంగ్లీష్. వి యూజ్ అ కప్ అండ్ సాసర్. వి ప్లే విత్ అ బ్యాట్ అండ్ బాల్. రవి అండ్ రాజు ఆర్ ఫ్రెండ్స్. ఆర్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే, వి రైట్ విత్ అ పెన్సిల్ ఆర్ అ పెన్. ఐ ఈట్ చపాతి ఆర్ రైస్ ఇన్ ద మార్నింగ్. వి కమ్ టు స్కూల్ బై బస్ ఆర్ ఆన్ అ బైసికల్. టుమారో వి విల్ గో టు ద పార్క్ ఆర్ టు ద మ్యూజియం. సో చిల్డ్రన్, టుడే ఇన్ దిస్ లెసన్ you have learned to use the words and, or, but. Try to use them whenever you speak English, okay?
1: Yes, teacher.
0: We shall learn a few more words in the next lesson, right?
1: Yes, teacher.
0: Thank you, children.
1: Thank you, teacher.
5: మీరింత వరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హై స్కూల్ విద్యార్థుల కోసం యూజ్ ఆఫ్ ద డెఫినెట్ ఆర్టికల్ ద మరియు యూజ్ ఆఫ్ అండ్ ఆర్ బట్ ఆంగ్ల పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
6: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
7: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
5: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
7: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
5: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
6: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.

0: FM 90.4.
1: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరుపురాని జ్ఞాపకాలతో సెప్టెంబర్ 12వ తేదీ విశేషాలన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతిరోజు చరిత్రలో మనకి ఎన్నో పాఠాలు కనపడుతూ ఉంటాయి, స్ఫూర్తిదాయకమైన అంశాలు కనపడుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలని, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన విశేషాలని వివరంగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర పోరాట చరిత్రలో చిరస్మరణీయమైన పేరాల సత్యాగ్రహంలో కఠోరమైన నియమాలను పాటించి పోలీస్ జులుమును భరిస్తూ క్రమశిక్షణతో పోరాడిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు గౌస్ బేగ్ సాహెబ్ గారు 1885 సెప్టెంబర్ 12 జన్మించారు. ఆయన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి నేతృత్వంలో సాగిన చీరాల పేరాల ఉద్యమంలో పన్నుల నిరాకరణ పోరాటాన్ని, అహింస

మార్గంలో నడిపించారు. ప్రజా ఐక్యతతో క్రమశిక్షణతో కూడిన సత్యాగ్రహం ద్వారా నాటి మున్సిపల్ శాసనాన్ని రద్దు చేయించి చరిత్ర సృష్టించిన మహోన్నత పోరాట యోధుడు ఆయన. ఇక తెలుగు సాహితీ ప్రపంచంలో సాహితీ సమితి సంస్థాపకుడిగా, భావ కవితా ఉద్యమానికి నిలువెత్తు పోషకుడిగా నిలిచిన ప్రసిద్ధ సాహితీవేత్త తల్లావజ్జుల శివశంకర స్వామి 1892 సెప్టెంబర్ 12 జన్మించారు. ఆయన ఆధునిక తెలుగు కవిత్వంలో నవ్య సాహితీ విధానాలను ప్రవేశపెట్టి అనేక మంది నవ్య కవులను ప్రోత్సహించి తీర్చిదిద్దారు. సంస్కృతాంధ్ర భాషలలో అపారమైన ప్రావీణ్యం కలిగి హృదయేశ్వరి వంటి కావ్యాల ద్వారా తెలుగు భావ కవిత్వ వికాసానికి మహోన్నత పునాది వేసిన పండితుడు ఆయన. అలాగే ఆంధ్రప్రదేశ్లో నేత్ర వైద్య రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి సుప్రసిద్ధ కంటి వైద్య నిపుణుడిగా వేలాది మందికి దృష్టిని ప్రసాదించిన పద్మభూషణ్ డాక్టర్ పెరుగు శివారెడ్డి గారు 1920 సెప్టెంబర్ 12 జన్మించారు. ఆయన హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిని ప్రపంచస్థాయి పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్ది అనేక ఉచిత నేత్ర వైద్య శిబిరాలని నిర్వహించారు. ఆసియాఖండంలోనే అత్యధికంగా లక్షలాది కంటి శుక్లాల ఆపరేషన్లు నిర్వహించి పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు డాక్టర్ బీసీ రాయ్ పురస్కారాలు అందుకున్న మహోన్నత వైద్య దిగ్గజం ఆయన. ఇక ఆకాశవాణి రేడియో చరిత్రలో మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్గా ప్రసిద్ధి చెందిన సుప్రసిద్ధ రచయిత్రి, ప్రసారకర్త జోలేపాళ్యం మంగమ్మ గారు 1925 సెప్టెంబర్ 12 జన్మించారు. ఆమె ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం నుండి తెలుగు వార్తలను తన సుమధురమైన స్పష్టమైన స్వరం ద్వారా ప్రసారం చేసి శ్రోతల ఆదరాభిమానాలు పొందారు. పరిశోధనాత్మక రచనలు చేస్తూ రేడియో ప్రసార రంగానికి తొలి రోజుల్లో మహిళా ప్రసారకర్తగా ప్రత్యేకమైన ప్రభావాన్ని తెచ్చిన ప్రముఖ విదుషీమణి ఆవిడ. అలాగే ఆధునిక తెలుగు భాషా వికాసంలో నిఘంటుకర్తగా, వ్యాకరణవేత్తగా, నిఘంటు నిర్మాణ రంగానికి అమూల్యమైన సేవలు అందించిన ఆచార్య రవ్వ శ్రీహరి గారు 1943 సెప్టెంబర్ 12 జన్మించారు. ఆయన తెలంగాణ మాండలిక పదకోశం, సంస్కృతాంధ్ర నిఘంటువులను రూపొందించి నిఘంటు పరిశోధనా రంగానికి సరికొత్త వెలుగులు అందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, సంస్కృత ఆంధ్రాచార్యుడిగా భాషా వికాసానికి, వ్యాకరణ పరిశోధనలకి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత విద్వాంసుడు ఆయన. ఇక ఆధ్యాత్మిక రంగాన తనదైన తత్వ ప్రవచనాల ద్వారా, రచనల ద్వారా వేలాది మంది సాధకులకు మార్గదర్శకత్వం వహించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రచయిత దేవిశెట్టి చలపతిరావు గారు 1946 సెప్టెంబర్ 12 జన్మించారు. ఆయన సనాతన ధర్మ విలువలపై, ఆధ్యాత్మిక సాధనపై అనేక గ్రంథాలను రచించి సామాన్యులకు భక్తిభావాన్ని చేరవేశారు. మానసిక ప్రశాంతతకి, మానవతా విలువల పెంపుకు తన రచనల ద్వారా, వ్యాఖ్యానాల ద్వారా నిరంతరం కృషి చేస్తున్న అభ్యుదయ ఆధ్యాత్మికవేత్త ఆయన. అలాగే తెలుగు రంగస్థల రంగానికి, నాటక రంగానికి రచయితగా, నటుడిగా సుదీర్ఘ సేవలు అందించిన ప్రముఖ నాటకకర్త అల్లాబక్షి బేగ్ షేక్ గారు 1952 సెప్టెంబర్ 12 జన్మించారు. ఆయన అనేక సామాజిక నాటకాలు, నాటికలను రచించి ప్రదర్శించడమే కాకుండా నాటకాలలో విలక్షణమైన పాత్రలను పోషించి రంగస్థల ప్రేమికుల మెప్పు పొందారు. నాటక కళా వికాసానికి, సామాజిక చైతన్యానికి తనదైన సృజనాత్మక రచనల ద్వారా నిరంతరం శ్రమిస్తున్న రంగస్థల కళాకారుడు ఆయన. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రతను పెంపొందిస్తూ హరిత విప్లవ పితామహుడుగా ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ 2009 సెప్టెంబర్ 12 నిర్యాణం చెందారు. ఆయన అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడాలను అభివృద్ధి చేసి కోట్లాది మంది ప్రజలను ఆకలి చావుల నుండి కాపాడారు. మానవాళికి చేసిన మహోన్నత సేవలకు గాను నోబెల్ శాంతి బహుమతిని, భారతరత్న తర్వాత అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకుని లోకాన్ని విడిచి వెళ్లిన దిగ్గజ శాస్త్రవేత్త ఆయన. ఇక భారత్ క్రికెట్ నియంత్రణ మౌలిక రంగానికి, బీసీసీఐ అభివృద్ధికి సుదీర్ఘకాలం పాటు అధ్యక్షుడిగా, సెలెక్టర్గా సేవలందించిన మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రాజ్ సింగ్ దుంగార్పూర్ 2009 సెప్టెంబర్ 12 ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన సచిన్ టెండూల్కర్ వంటి మహోన్నత ఆటగాళ్లను భారత జట్టులోకి ఎంపిక చేయడంలో నేషనల్ క్రికెట్ అకాడమీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. భారత క్రికెట్ పాలనా వ్యవస్థకు వృత్తిపరమైన గౌరవాన్ని, అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టి కాలం చేసిన ప్రముఖ క్రికెట్ నిర్వాహకుడుగా ఆయన తన సేవలని అందించారు.
అలాగే దక్షిణ భారత

చిత్ర పరిశ్రమలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో సుమధురమైన గీతాలను ఆలపించి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్న సుప్రసిద్ధ గాయని స్వర్ణలత గారు 2010 సెప్టెంబర్ 12 నిర్యాణం చెందారు. ఆమె అభినందన, రోజా, జెంటిల్మెన్, లవ్ బర్డ్స్ వంటి వందలాది చిత్రాలలో తనదైన విలక్షణమైన మంత్రముగ్ధమైన గళంతో శ్రోతలను మైమర్పించారు. విలక్షణమైన స్వర సౌందర్యంతో వేలాది పాటలకు జీవం పోసి చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లిన గాయని ఆవిడ. ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాటల రచయితగా తనదైన భావయుక్తమైన సాహిత్యాన్ని అందించి శ్రోతల మెప్పు పొందిన ప్రముఖ గీత రచయిత గురుచరణ్ గారు 2024 సెప్టెంబర్ 12 కాలం చేశారు. ఆయన అనేక తెలుగు చిత్రాలలో మధురమైన అర్థవంతమైన గీతాలను రచించి సినీ సాహిత్య రంగానికి తనదైన సేవలందించారు. తెలుగు పాటల మాధుర్యాన్ని, సాహిత్య విలువలని పెంచుతూ సినీ రంగాన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని నిర్యాణం చెందిన సాహితీవేత్త ఆయన. లిజనర్స్, ఇంతవరకు సెప్టెంబర్ 12 సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశంలోకి వెళ్లబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాటను ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

0: na. No tension, baby.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటి, మరి దేని గురించి మాట్లాడుకుందాం? మరి నాకు అదే విధంగా మన శ్రోతలకు కూడా ఒక్కసారి చెప్పమ్మా.
3: తప్పకుండానయ్యా. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఉచిత సలహాల హోరు.
2: అబ్బో,
3: ఈ రోజు మనం అసలు ఖర్చు లేని, ఎప్పుడు స్టాక్ ఉండే ఒక విచిత్రమైన వస్తువు గురించి మాట్లాడుకుందాం. మరి అదేంటో తెలుసా?
2: ఏంటో?
3: సలహా. మన దేశంలో రూపాయి ఖర్చు లేకుండా అడక్కపోయినా లీటర్ల కొద్దీ దొరికేది ఇది ఒకటి. నీకు చిన్న తుమ్మొస్తే చాలు, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఒక్క నిమిషంలో MBBS డాక్టర్లు అయిపోతారు. ఇక ఆ రంగు టాబ్లెట్ వేసుకో, ఈ ఆకు రసం తాగు అంటూ ఫ్రీ క్లినిక్ పెట్టేస్తారు. అసలు జనాలు ఎందుకెంత ఉదారంగా సలహాలు ఇచ్చేస్తుంటారు నాకైతే అసలు అర్థం కాదనుకో.
2: ఎందుకంటే సలహాలు ఇవ్వడానికి రూపాయి ట్యాక్స్ పడదు కదా, పైగా మన వాళ్ళకి సమాజ సేవ చేయాలనే తపన ఎక్కువ. నిన్న నాకు చిన్న తలనొప్పి వస్తే పక్కింటి ఆయన వచ్చి డిప్రెషన్ తగ్గడానికి యోగా చేయమన్నారు. ఎదురింటి ఆవిడేమో లాయర్ లాగా మారిపోయి ఆఫీసులో మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది, కేసు వేసేయండి అని ఆవిడంది. కిరాణా కొట్టతను మాత్రం సైంటిస్ట్లు ఆలోచించి ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అని తేల్చేశాడు. నాకు వచ్చిన చిన్న తలనొప్పికి వీళ్ళు ప్రపంచ సమస్యలు అన్నింటినీ లింక్ చేసేసారనుకో. అసలు నా బాధ ఏంటంటే వీళ్ళ సలహాలు విన్న తర్వాత నా తలనొప్పి కాస్త మైగ్రేన్లా మారిపోయిందేమో అని డౌట్.
3: నిజమే అన్నయ్య, మన వాళ్ళ టాలెంట్ ముందు పెద్ద పెద్ద రీసెర్చర్లు కూడా తల వంచాల్సిందే. మరి ఒకసారి అనిపిస్తూ ఉంటుంది ఈ సలహాలు ఇచ్చేవాళ్ళందరినీ కలిపి మరి ఒలింపిక్స్కి పంపితే ఖచ్చితంగా అన్ని గోల్డ్ మెడల్స్ మనకే వస్తాయి. మరి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలిసిపోతుంటాయి. సచిన్ టెండూల్కర్ ఎలా బ్యాటింగ్ చేయాలో గల్లీలో ఉంటే సుబ్బారావు సలహా ఇస్తాడు. ఇక ఇస్రో వాళ్ళు రాకెట్ ఎలా వదలాలో ఆటో డ్రైవర్ అప్పారావు చెప్తాడు. వాళ్ళు సొంత జీవితంలో ఏ నిర్ణయం సరిగా తీసుకోలేరు, కానీ పక్కవాడి లైఫ్ని మాత్రం ఎలా సెట్ చేయాలో వీళ్ళ దగ్గర బ్లూ ప్రింట్ రెడీగా ఉంటుందనుకో.
2: కరెక్ట్గా చెప్పావమ్మా. సొంతిల్లు తగలబడుతుంటే పక్కోడింట్లో దీపం సరిగ్గా వెలగడం లేదని సలహా ఇచ్చే బ్యాచ్ మట్టు వీళ్ళందరూ కూడా. పోనీ వాళ్ళు చెప్పిన సలహా విని మనం ఏదైనా తేడా వస్తే నేను ముందే చెప్పా కదా నా మాట వింటే ఇలా అయ్యేదా అని మళ్ళీ మనల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ పొరపాటు నా సలహా వర్కౌట్ అయితే మాత్రం చూసావా నా వల్లే నీ బతుకు బాగుపడింది అని కాలరు ఎగరేస్తూ ఉంటారు.
3: ఏదేమైనా సమస్య మనదైనప్పుడు పరిష్కారం కూడా మన ఆలోచన నుండే రావాలి. పక్క వాళ్ళ సలహాల్ని రేడియోలో పాటల్లో వినేసి వదిలేయాలి తప్ప సీరియస్ గా తీసుకుంటే మాత్రం ఒకేపోతాం.
2: అవునమ్మా, కరెక్ట్ గా చెప్పు. ఇందాక మనం చెప్పుకున్నది ఒకెత్తైతే ఈ రెండో టైప్ జనాలు అసలు నెక్స్ట్ లెవెల్ అనుకో. వీళ్ళని మనం పిలవక్కర్లేదు, అడగక్కర్లేదు. అసలు మనకి ఆ సమస్య ఉందని మనకే తెలియక ముందే వీళ్ళు ఎంట్రీ ఇచ్చేస్తూ ఉంటారు. నువ్వు బజార్లో నడుచుకుంటూ వెళ్తుంటే చాలు, నీ చెప్పు తెగినా చేతిలో క్యారీ బ్యాగ్ చిరిగినా వీళ్ళు దూరిపోతారు. అలాంటి

0: ప్లాస్టిక్ బ్యాగ్ వాడకూడదు, ఆ పలానా సందులో జనపనార సంచులు అమ్ముతున్నారు అక్కడికి వెళ్ళు అంటూ అడ్రస్తో సహా రెడీమేడ్గా సలహా ఇచ్చేస్తూ ఉంటారు. వీళ్ళకి భూమి గుండ్రంగా ఉందనే విషయం దగ్గర నుంచి పక్కింటి పూలకుండీలో ఏ ఎరువు వెయ్యాలో అనే వరకు ప్రతి దాంట్లోనూ ప్రవేశం ఉంటుంది.
1: అవునయ్య, నిజంగా వీళ్ళ దగ్గర అన్ని విషయాలకి కూడా వన్ సైజ్ ఫిట్స్ ఆల్ లాగా రెడీమేడ్ సలహాలు ఎప్పుడూ స్టాక్ ఉంటాయనుకో. హోటల్కి వెళ్ళి మనం దోశ ఆర్డర్ ఇస్తే పక్క టేబుల్ నుంచి వచ్చి ఈ వయసులో మసాలా దోశలు ఎందుకు, ఇడ్లీ తింటే ఆరోగ్యం అని లెక్చర్ ఇస్తారు. అంతెందుకు, మనం కొత్తగా ఏ కారు కొనాలో, ఏ బ్రాండ్ బట్టలు వేసుకోవాలో, ఆఖరికి మన పిల్లలకి ఏ పేరు పెట్టాలో కూడా వీళ్లే డిసైడ్ చేస్తారనుకో. మరి వీళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఒక్కోసారి ముచ్చటేస్తుంది. ప్రపంచంలో ఏ సైంటిస్ట్ కనిపెట్టని రహస్యాలన్నీ కూడా వీళ్ల జేబులోనే ఉన్నట్లు బిల్డప్పిచ్చేస్తూ ఉంటారు.
0: కరెక్ట్ గా చెప్పమ్మా, వీళ్ల మెదడు ఒక గూగుల్ సెర్చ్ ఇంజిన్ లాంటిది. కాకపోతే గూగుల్ అయినా మనం టైప్ చేస్తేనే ఆన్సర్ ఇస్తుంది, కానీ వీళ్ళు మాత్రం మన నోరు తెరవకముందే పాపప్ యాడ్స్ లాగా వచ్చేస్తూ ఉంటారు. నిన్న మా ఫ్రెండ్ ఒకడు ఇల్లు కట్టుకుందామని ప్లాన్ గీస్తుంటే ఒక దారిని పోయే దానయ్య ఒక ఆయన చూసి, ఇక్కడ కిటికీ వద్దు, అక్కడ బెడ్రూమ్ వద్దు, అసలు ఈ ప్లానే బాగోలేదు అని మొత్తం మార్పించేశాడు. తీరా చూస్తే ఆ సలహా ఇచ్చినైనా సొంతంగా ఇల్లు కట్టడం దేవుడెరుగు, కనీసం ఒక ఇటుకు కూడా ఎప్పుడు ఎత్తలేదు. సమాజంలో ఇలాంటి మేధావుల వల్లే సగం మంది సొంత నిర్ణయాలు తీసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు.
1: అవునన్నయ్య, వీళ్ళు మన పర్సనల్ విషయాల్లో దూరినప్పుడు వచ్చే చిరాకు అంతా ఇంత కాదనుకో. మరి నీకు పెళ్ళై 5 ఏళ్ళు దాటింది కదా, ఇంకా పిల్లలు లేరేంటి, బ్రా హాస్పిటల్కి వెళ్ళు, ఈ బాబా దగ్గరికి వెళ్ళు అని పర్సనల్ స్పేస్లోకి తలదూర్చేస్తూ ఉంటారు. మన బడ్జెట్ ఎంత, మన ప్రాబ్లమ్స్ ఏంటి అని అస్సలు ఆలోచించరు. ఇక వీళ్ళ సలహాలు వినకుండేది హెల్పింగ్ నేచరే కాదు, కేవలం నాకన్నీ తెలుసు అన్ని చూపించుకునే యుగం మాత్రమే. ప్రతి చిన్న విషయానికి వీళ్ళిచ్చే ఉచిత సలహాలు వింటూ ఉంటే, నాయన నీ సలహా నీ దగ్గరే ఉంచుకో, నన్ను నా దారిన బతకనివ్వు అని గట్టిగా అరవాలనిపిస్తుంది అనుకో.
0: పర్ఫెక్ట్ గా చెప్పావమ్మా, అందుకే ఇలాంటి సర్వజ్ఞుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. వాళ్ళు వచ్చి సలహా ఇస్తున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటున్నట్టు నటిస్తూ తల ఊపాలి. వాళ్ళు చెప్పిందంతా అయిపోయాక, చాలా బాగా చెప్పారు, మీ సలహాను నేను ఖచ్చితంగా నా నెక్స్ట్ జన్మలో ఫాలో అవుతానని ఒక్క నవ్వు నవ్వాలి. ఇంతవరకు మాట్లాడుకుంది ఒకతైతే మన బంధువులు ఇచ్చే సలహాలు అస్సలు సిస్సలైన సునామీ అనుకో. వాళ్ళకి మన మీద ఎంత ప్రేమో గాని మన ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా మేమున్నామంటూ ఫ్లైట్ ఎక్కేస్తారు.
1: మరి వచ్చి రాగానే ఒక డైలాగ్ వదులుతారు చూడు, ఏదో నాకు తోచిన సలహా నేను చెప్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం బాబు అని చాలా సాత్వికంగా అంటారు. కానీ కట్ చేస్తే ఆ సలహా వెనుక ఎంత పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉంటుందో మనకి తర్వాతగానే అర్థం కాదు. వీడు మామూలు స్కెచ్ వేయరు, అసలు ఐబీ సిబిఐ కంటే ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ లాగేస్తారనుకో.
0: కరెక్ట్ అమ్మా, మనం ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఇంట్లో ఎవరితోనో డిస్కస్ చేసి ఉంటాం కదా, ఆ ముచ్చట ఎలాగో అలాగా మన ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా ఈ బంధువులకి ముందే లీక్ అయిపోతుంది. అంతే, వీళ్ళు వెంటనే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి మనం ఏది చేద్దాం అనుకున్నామో కరెక్ట్ గా దాన్నే వాళ్ళ సొంత సలహాలాగా మన ముఖాన్ని పడేస్తారు. మనం షాక్ అయ్యి, అవును కదా మేం కూడా ఇదే అనుకుంటున్నాం అనగానే, చూసావా నా అనుభవం అలాంటిది, నేను ముందే గెస్ చేసా అని క్రెడిట్ మొత్తం వాళ్ళ అకౌంట్ లోకి వేసేసుకుంటూ ఉంటారు.
1: నిజంగా వీళ్ళ మైండ్ గేమ్స్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చునుకో. మనం ఒకవేళ లేదు మేం వేరేలా అనుకుంటున్నా అని చెప్తే చాలు, వెంటనే వాళ్ళ ముఖాలు నల్లగా అయిపోతాయి. నేను మీ మంచి కోరే కదా చెప్పా, నా మాట ఎందుకు వింటారులేండి, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ సెంటిమెంట్ అస్త్రం విసురుతారు. ఇక్కడ కామెడీ ఏంటంటే వాళ్ళు మొదటి చెప్పేటప్పుడు మాత్రం తర్వాత మీ ఇష్టం అంటారు, కానీ తీరా మనం మన ఇష్టం చూపిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. మళ్ళీ సేఫ్ జోన్ లో పడేస్తూ వాళ్ళ మాట నెగ్గించుకుని సైకాలజీ అనుకోవేది.
0: కరెక్ట్ అమ్మా, వీళ్ళ వల్ల వచ్చి ఇంకా పెద్ద తలనొప్పి ఏంటో, రేపు పొరపాటున ఆ నిర్ణయం వల్ల ఏ చిన్న తేడా వచ్చినా నేను ముందే చెప్పాను కదా, వీళ్ళు నా మాట వినకుండా ఈగోకు పోయి చెడగొట్టుకున్నారు అని ఊరంతా దండోర వేస్తారు. అదే సక్సెస్ అయితే మాత్రం బంధువుల ఫంక్షన్లు అన్నింటిలోనూ కాలర్ ఎగరేస్తూ, ఆ రోజు నేను వెళ్ళి ఆ సలహా ఇవ్వబట్టే కదా, వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు అని బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటారు. అంటే హెడ్ పడినా వాళ్ళదే, టైల్ పడినా వాళ్ళదే అన్నమాట. మన ఐడియాలనే మనకి రీసైకిల్ చేసి అమ్మి మళ్ళీ మన దగ్గరే మార్కులు కొట్టేసే ఇలాంటి టాలెంట్ ఒక్క మన బంధువులకే సొంతం అనుకో.
1: అందుకే బయట వాళ్ళ సలహాలకైనా దూరంగా ఉండొచ్చేమో, కానీ బంధువుల రెడీమేడ్ ప్లస్ ఫ్రీ ప్లాన్ సలహాల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు సైలెంట్ గా తలూపేసి మీ అంత ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అని ఒక చిన్న ఐస్ ముక్క వేసేస్తే సరిపోతుంది. ఏదేమైనా సలహాలు వందొస్తాయి, కానీ చివరికి మన జీవితాన్ని నడపాల్సింది మన సొంత నిర్ణయాలే.
0: అవునమ్మా, ఇప్పటి వరకు మనం సరదాగా సలహా రాయళ్ల గురించి మాట్లాడుకున్నాం, కానీ జీవితంలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కొందరి

0: సలహాలు అవసరం అవుతూ ఉంటాయి. వాళ్ళు ఇచ్చే సలహా వెనుక ఎటువంటి స్వార్థం ఉండదు, కేవలం మన మీద ప్రేమ, వాళ్ళ జీవిత అనుభవం మాత్రమే ఉంటాయి. వాళ్ళు మాట్లాడే విధానంలో ఆ కన్సర్న్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది అనుకో. మనం ఏదైనా తప్పుదారిలో వెళ్తుంటే మనల్ని మందలించి మరీ సరైన దారిలో పెట్టే గురువులు, పెద్దలు, నిజమైన స్నేహితులు ఇచ్చే సలహాలు ఎప్పుడూ ఆచరించదగినవే.
1: చాలా బాగా చెప్పావు. మరి ఎందుకంటే వాళ్ళు మనకి సలహా ఇచ్చి క్రెడిట్ కొట్టేయాలని చూడరు, మనం బాగుపడాలి అని మాత్రమే కోరుకుంటారు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు మన పక్కన నిలబడి, ఇదిగో నేను నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశా, అప్పుడు ఈ తప్పు చేయడం వల్ల నష్టపోయా, నువ్వు ఆ తప్పు చేయకు అని వాళ్ళ జీవితాన్ని ఒక పాఠంగా మన ముందు పెడతారు. ఆ మాటల్లో ఉండే ఆత్రుత, మనకిచ్చే ధైర్యం మనకి వెంటనే అర్థమైపోతాయి. అలాంటి సలహాలు మనల్ని జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కాపాడతాయి.
0: కరెక్ట్ అమ్మా, అందరి సలహాలని ఒకే ఘాటును కట్టేలాం. ఒక ఊబిలో కూరుకుపోతున్నప్పుడు దారిన పోయే ప్రతి ఒక్కడు ఒడ్డన నిలబడి లెక్చర్లు ఇస్తాడు, కానీ నిజంగా మన బాగు కోరుకున్న వాళ్ళు మాత్రమే తన చేతిని అందించి బయటికి లాగడానికి చూస్తారు. వీళ్ళు మన ఎదుగుదలని చూసి సంతోషిస్తూ ఉంటారు తప్ప ఎప్పుడూ కుళ్ళు కోరు. అందుకే ఎవరైనా మన మంచి కోరి సలహా ఇస్తున్నప్పుడు మన ఈగోని పక్కన పెట్టి దాన్ని స్వీకరించాలి. ఎందుకంటే అనుభవం కంటే పెద్ద టీచర్ ఇంకొకరు లేరు కదా. ఆ అనుభవజ్ఞుల మాటల్ని గౌరవించడం మన బాధ్యత.
1: నిజమే అనయ్య, అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, నక్క వినియం చూసి మోసపోకూడదు, నిజమైన శ్రేయోభిలాషి కఠినంగా చెప్పే నిజాన్ని వదులుకోకూడదు అని. మన చుట్టూ 100 మంది ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళున్నా మన హృదయానికి తెలుస్తుంది ఎవరి మాట వినాలో, ఎవరి సలహాని పక్కన పెట్టాలో. కాబట్టి లిజనర్స్, మరి పనికిరాని ఉచిత సలహాల్ని లైట్ తీసుకుందాం, కానీ మన జీవిత అనుభవజ్ఞులు మనల్ని ప్రేమించే వాళ్ళిచ్చే అమూల్యమైన సలహాల్ని మాత్రమే గుండెల్లో దాచుకుని ఆచరిద్దాం.
0: చాలా బాగా చెప్పావు అమ్మా. ఇందగడిదాకా మన చుట్టుపక్కల వాళ్ళు, బంధువుల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు అసలైన సలహాల సామ్రాజ్యం ఎక్కడుందో తెలుసా?
1: ఎక్కడ?
0: సోషల్ మీడియాలో ఉంది. ఈ రోజుల్లో జనాలు నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఆన్లైన్లో ఉచిత సలహాలు తగి ఇచ్చేస్తూ ఉంటారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్ హెడ్ లాగా మారిపోతూ ఉంటారు. మనం ఏదైనా చిన్న బాధతో ఒక స్టేటస్ పెట్టామా, కింద కామెంట్ల రూపంలో సలహాల వరద పారుతుందనుకో, అసలు ఈ ఆన్లైన్ మేధావుల్ని చూస్తుంటే ముచ్చటేస్తూ ఉంటుంది.
1: అవునవును, మరి ఆన్లైన్ సలహా రాయుడులో మళ్ళీ చాలా రకాలు ఉన్నారు. వీళ్ళని కేటగిరీలుగా కూడా విడగొట్టచ్చు. మరి ఫస్ట్ టైప్ కీబోర్డ్ డాక్టర్లు, మనకి ఏదైనా ఒంట్లో బాగాలేదని పోస్ట్ పెడితే చాలు గూగుల్ లింకులు పంపించేస్తూ ఉంటారు. ఇక సెకండ్ టైప్ ఫిట్నెస్ గురువులు, వీళ్ళు ప్రొద్దుటే లేచి రీల్స్ చేస్తూ రోజుకి 30 లీటర్ల నీరు తాగండి బరువు తగ్గిపోతారు అని మన ప్రాణాల మీదకి తెస్తారు. ఇక థర్డ్ టైప్ లైఫ్ కోచ్లు, వీళ్ళు పొద్దున్నే కోట్ సూట్ వేసుకుని మోటివేషనల్ కొటేషన్లు పెడుతూ ఉంటారు. తీరా చూస్తే వాళ్ళ సొంత లైఫ్లో ఏ పని సరిగ్గా అవ్వదు, కానీ ప్రపంచాన్ని ఎలా ఉద్ధరించాలో మాత్రం 5 నిమిషాల వీడియోలో చెప్పేస్తూ ఉంటారు. మరి ఇంకో డేంజరస్ బ్యాచ్ ఉంది, ఆన్లైన్ జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు. మరి మీ ఇంట్లో ఈ మూల చీపురు పెట్టకండి, ఆ మూల ఉప్పుడబ్బా పెట్టకండి, పెడితే దరిద్రం పట్టుకుంటుంది అని భయపెట్టేస్తూ ఉంటారు. మరి వీళ్ల వల్లే జనాలు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియక సగం పిచ్చోళ్ళు అయిపోతున్నారనుకో. మనకేదైనా డౌట్ వచ్చి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే చిన్న తలనొప్పి కాస్త క్యాన్సర్ దాకా తీసుకెళ్లి భయపెట్టే రకాలు కూడా ఈ మధ్య ఎక్కువైపోయారు. ఒకప్పుడు సలహా కావాలంటే పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లేవాళ్ళం, ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఎవడో ముఖం తెలియని వాడు కూడా మనకి జీవిత సత్యాలు బోధించేస్తున్నాడు. అసలు ఈ ఆన్లైన్ సలహాదారులకు ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తే ఒకసారి భయం వేస్తుంది అనుకో. మరి వీళ్ళకి ఐటీ పాలసీల దగ్గర నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వరకు అన్నింటిపైన గ్రిప్ ఉన్నట్లు కామెంట్లు పెడుతూ ఉంటారు. మన ఎవడో ఎక్స్లో పోస్ట్ పెట్టాడు, ఈసారి బడ్జెట్ ఎలా ఉండాలో నా సలహాలు ఇవే అని. తీరా చూస్తే ఆ అకౌంట్ ప్రొఫైల్ పిక్లో ఒక పిల్లి బొమ్మ ఉంది, ఎవడో ఎక్కడున్నాడో తెలియదు కానీ ఫ్రీగా అడ్వైస్లు మాత్రం ఇచ్చేస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో సమాజంలో నిజమైన నాలెడ్జ్ కంటే ఈ ఉచిత డిజిటల్ సలహాలు కూడా ఎక్కువైపోయిందనుకో.
0: అందుకేనమ్మా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సలహాని నమ్మడం చాలా ప్రమాదం. ఎవరో వ్యూస్ కోసమో లైకుల కోసమో చేసే వీడియోలు చూసి మన జీవితాన్ని రిస్క్లో పెట్టుకోకూడదు. ఆన్లైన్లో దొరికే సలహాల్ని కేవలం ఎంటర్టైన్మెంట్ లాగా చూసి వదిలేయాలి తప్ప వాటిని బ్లైండ్గా ఫాలో అయిపోకూడదు.
1: ఇప్పటిదాకా చెప్పుకునే వాళ్ళంతా ఒక ఎత్తే అయితే మనల్ని పుట్టుకతో సహా మార్చేయాలని చూసే ఇంకో ప్రమాదకరమైన బ్యాచ్ కూడా ఉందనుకో. మరి వీళ్ళు ఎలా ఉంటారంటే మనం పుట్టిన తేదీ, మన పేరు చూడగానే భయపెట్టేస్తూ ఉంటారు. నీ పేరులో స్పెల్లింగ్ బాగాలేదు, ఇంకో ఏ తగిలించుకో, లేకపోతే నీకు ఉద్యోగం రాదు అని సలహా ఇస్తారు. ఇక చిన్నప్పటి నుంచి మన అమ్మా నాన్న ఎంతో మురిపింగా పిలుచుకునే పేరుని కాస్త వీళ్ళ సలహాలకి 70కి పలకడానికి కూడా రాకుండా వింతగా మార్చేసుకోవాల్సి వస్తుందనుకో. మరి వీళ్ళ సలహాలు వింటుంటే అసలు మనం సరైన టైంకే పుట్టామా లేక అనవసరంగా భూమి మీదకి వచ్చామా అని మన

0: పుట్టుక మీదే మనకి డౌట్ వచ్చేస్తుంది.
1: చాలా బాగా చెప్పావు అమ్మా. వీళ్ళ సలహాలు వింటే నిజంగానే ఓరి భగవంతుడా నేను అసలు ఎందుకు పుట్టానా అనిపిస్తూ ఉంటుంది. మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన వీళ్లలో ఒకరు తగిలారు. అతను చూడగానే, నువ్వు శనివారం పుట్టావు, పైగా నీ పేరు ప్రకాష్, ఇందులో కే పక్కన ఇంకో కే పెట్టకపోతే నీ లైఫ్ చీకటి అయిపోతుంది అని సలహా ఇచ్చాడు. దాంతో వాడు తన పేరుని ప్రకాష్ అని మార్చేసుకున్నాడు. ఇప్పుడు వాడి పేరు పలకలేక ఊళ్ళో జనాలు వాడికి దూరంగా ఉంటున్నారనుకో, వీళ్ళకి పేరు మాత్రమే కాదమ్మా, ఇంట్లో దిక్కులు మార్చడం కూడా ఒక హాబీని.
0: అవునన్నయ్య, ఆ దిక్కులు మార్చే సలహాలు కూడా మరీ కామెడీగా ఉంటాయనుకో. ఇంట్లో తూర్పు తిరిగి కూర్చోకూడదు, పడమర తిరిగి పడుకోకు అని చెప్పి రూల్స్ పెడతారు. ఒక ఆయన అయితే, మరి మా బంధువులు ఇంటికొచ్చి మీరు వాష్రూమ్కి వెళ్లేటప్పుడు ఉత్తరం వైపు చూస్తూ వెళ్తున్నారు, అందుకే మీకు ప్రమోషన్ రావడం లేదు, దాన్ని తెగొట్టి దక్షిణం వైపు తిప్పండి అని సలహా ఇచ్చాడు. పాపం వాళ్ళున్న రెంటిల్ని ఎలా పడగొడతారు. ఆ సలహా విన్నప్పటి నుంచి వాళ్ళు ప్రశాంతంగా వాష్రూమ్ కూడా వెళ్ళలేక చచ్చిపోతున్నారనుకో.
1: వీళ్ళ సొంత జాతకాలు చూసుకుంటే ఏ రోజు సరిగ్గా ఉండవు, కానీ వేరే వాళ్ళు ఏ డేట్ లో పుడితే ఏమవుతుందో మాత్రం సెకండ్లలో జాతకాలు చెప్పేస్తూ ఉంటారు. నువ్వు 5వ తేదీన పుట్టావు కాబట్టి నీకు కార్ యాక్సిడెంట్ అవుతుంది, అందుకే నువ్వు ఎప్పుడు నడుచుకుంటూనే వెళ్ళు అని సలహా ఇస్తారు. వీళ్ళ మాటలు కనుక వింటే నడవడానికి రోడ్డు మీదకి వస్తే వెనక నుంచి ఎవడైనా గుద్దేస్తాడేమో అని ఇంట్లోనే కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది.
0: మరి వీళ్ళు చెప్పే డేట్ల మహిమలు వింటుంటే మనం పుట్టేటప్పుడే హాస్పిటల్లో డాక్టర్తో పాటు ఒక న్యూమరాలజిస్ట్ ను కూడా పక్కన పెట్టుకోవాలేమో అనిపిస్తూ ఉంటుంది. మరి సార్, బాబు ఇప్పుడే పుడుతున్నాడు, టైం కరెక్టేనా లేక ఇంకో 5 నిమిషాల లోపలే ఉంచమంటారా అని అడగాలేమో. ఇలా పేర్లు దిక్కులు మార్చే సలహాలు ఇచ్చేవాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. మరి పేర్లో అక్షరాలు మార్చితేనో దిక్కులు మార్చితేనో మన తలరాత మారదు, మన కష్టం మన నమ్మకం మాత్రమే మనల్ని కాపాడతాయి.
1: కరెక్ట్ అమ్మా. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాళ్ళంతా కేవలం డబ్బులు టైము వేస్ట్ చేసే రకాలు, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కేటగిరీ ఉంది చూడు, వీళ్ళు చాలా డేంజరస్. వీళ్ళు ఇచ్చే సలహాల దెబ్బకి పచ్చని కాపురాలు కూడా ముక్కలైపోతాయనుకో. వీళ్ళకి పక్కోళ్ళ ఇళ్లలో నిప్పులు పోయడం ఒక హాబీ, భార్యాభర్తలు ఎంతో హ్యాపీగా ఉన్నా సరే వీళ్ళ మధ్యలో దూరి చెప్పుడు మాటలు చెప్పడం మొదలెడతారు. నీ మగుడు నీ మాట వినట్లేదు, కొంచెం గట్టిగా ఉండు అను, నీ పెళ్ళాన్ని నిన్ను లొంగ తీసుకుంటోంది, అస్సలు తగ్గకను సలహాలు ఇస్తారు. పైగా వీళ్ళు ఈ పుల్లలు పెట్టే పనులన్నీ చేస్తూ ఎదటి వాళ్ళ జీవితాలకి ఏదో పెద్ద మేలు చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడంలో మాత్రం అసలు నెంబర్ వన్ అనుకో.
0: ఇక వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే పక్కోడింట్లో అగ్గిపెట్టి ఆ మంటల్లో చలికాచుకునే టైప్ అనమాట. మరి మనం ఆ కాలనీలో ఒక ఆయన కొత్తగా పెళ్లైన అబ్బాయికి సలహా ఇస్తున్నాడు. చూడు తమ్ముడు, పెళ్లాన్ని మొదట్లోనే కంట్రోల్లో పెట్టాలి, నువ్వు రోజు ఆఫీస్ నుంచి రాగానే కాస్త సీరియస్ గా ముఖం పెట్టు అని. పాపం ఆ కుర్రాడు ఆ సలహా విని ఇంటికెళ్లి సీరియస్ గా ముఖం పెడితే వాళ్ళ ఆవిడ గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది. తీరా చూస్తే ఈ సలహా ఇచ్చిన ఆయన ఇంట్లో వాళ్ళ ఆవిడ గట్టిగా అరిస్తే మంచం కింద దాక్కుంటాట. అంటే సొంత ఇంట్లో పిల్లి బయటకొచ్చి పక్కోడి కాపురం మీద మాత్రం సింహంలా సలహాలు ఇస్తూ ఉంటారనుకో.
1: కరెక్ట్ అమ్మా. వీళ్ళ దగ్గర ఇంకో పెద్ద వెపన్ కూడా ఉంటుంది, అదేంటంటే సెంటిమెంట్ డ్రామా. మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాలిగా మొహం పెట్టి నువ్వు చాలా అమాయకుడివి, అందుకే నిన్ను అందరూ వాడుకుంటున్నారు, నేను నీ శ్రేయస్ కోరి చెప్తున్నాను అని నమ్మిస్తారు. వీళ్ళు చెప్పే ఆ చెప్పుడు మాటలు నిజమేనేమో అని నమ్మి సొంత మనుషుల్ని అనుమానించడం మొదలు పెడితే ఇక అంతే సంగతులు. వీళ్ల సలహాల దెబ్బకి అన్నదమ్ములు విడిపోతారు, అత్త కోడళ్ళు కొట్టుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు తిరిగే డిజిటల్ నారదులన్నమాట. కాకపోతే ఆ నారదుడు లోక కళ్యాణం కోసం సలహాలు పెడితే వీళ్ళు మాత్రం పక్క వాళ్ళ ఇళ్ళు కూలిపోతే వచ్చే సైకో ఆనందం కోసం సలహాలు ఇస్తూ ఉంటారు.
0: కరెక్ట్ గా చెప్పావు. ఇక వీళ్ళ వల్ల వచ్చే ఇంకో కామెడీ ఏంటంటే వీళ్ళ సలహాల వల్ల ఆ కాపురం కాస్త కోర్టు దాకా వెళ్తే వీళ్ళు మాత్రం సేఫ్ గా సైడ్ అయిపోతారు. అప్పుడొచ్చి నేను ముందే చెప్పాను కదా వాళ్ళిద్దరు జాతకాలు కలవని అని ఇంకో కొత్త సలహా బోర్డు తిప్పుతారు. అందుకే లిజినెస్, మరి మీ ఇంట్లోని పర్సనల్ విషయాల్ని ఇలాంటి ఉచిత సలహాదారుల దగ్గర అస్సలు డిస్కస్ చేయకండి. భార్యాభర్తల మధ్య గొడవ వస్తే ఇద్దరే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప మధ్యలో మూడో వ్యక్తికి సలహా ఇచ్చే ఛాన్స్ ఇచ్చామా ఇక ఆ కాపురం గుల్లైపోవడం ఖాయం.
1: చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా. ఎవరైనా వచ్చి మన ఇంట్లో వాళ్ళ మీద చెప్పుడు మాటలు చెప్తుంటే నీ సలహాలకు ఒక నమస్కారం బాబోయ్, మా ఇల్లు తగలబడ్డానికి మా దగ్గరే అగ్గిపెట్టుంది, నీ సలహాల అగ్గిపెట్టు మాకొద్దు అని మొహం మీదే చెప్పేయాలి.
0: మనం రకరకాల ఉచిత సలహాదారుల గురించి సరదాగా మాట్లాడుకున్నాం, కానీ ఒక్క నిమిషం అవి పక్కన పెట్టి సీరియస్ గా ఆలోచిస్తే అసలు ఈ సలహాల ప్రవాహంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఏది స్వీకరించాలి, ఏది వదిలేయాలి అనే స్పష్టత ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే మనం తీసుకునే ఒక్క నిర్ణయం మన జీవిత గమనాన్ని మార్చేస్తుంది. మరి ఈ విషయంలో మన శ్రోతలు ఎలాంటి విచక్షణతో ఉండాలో నువ్వే చెప్పు.
1: ఇది నిజంగా అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన టైం అమ్మా. జీవితంలో మనం ఎంచుకోవాల్సిన మార్గం ఎప్పుడూ ఒకటే. ఎవరైనా ఒక విషయం చెప్తున్నప్పుడు ఆ మాటలు చెప్పే వ్యక్తి ఎలాంటి వాడు గమనించాలి. కేవలం మాటల చాతుర్యంతో చెప్పుడు మాటలతో మన మనసుల్లో విషం నింపే రకాలను గుర్తించి వాళ్ళకు వెంటనే ఒక

0: గీత గీయాలి. ఎవరికైతే మన ఎదుగుదల పట్ల నిజమైన తపనుంటుందో, ఎవరైతే మన కష్టాల్లో తోడుగా నిలబడ్డారో, అలాంటి ఆత్మీయుల అనుభవాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. మిగతా వాటన్నింటినీ ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసే అలవాటు చేసుకోవాలనుకో.
1: పర్ఫెక్ట్గా చెప్పావు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంతమంది మన బలహీనతలను ఆసరాగా చేసుకుని మనల్ని లొంగ తీసుకోవడానికి చూస్తూ ఉంటారు. మన పుట్టిన తేదీల్ని, మన పేర్లను మార్చాలంటూ మనలో లేనిపోని భయాల్ని నూరిపోసే మేధావులు మాటలు విని మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. నిజానికి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి మన ఆలోచనలోనే ఉంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడు లోకం వైపు చూడటం ఆపేసి మన అంతరాత్మను ప్రశ్నించుకుంటే సరైన సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ఎదుటివారి మాటలకు మన జీవిత రిమోట్ కంట్రోల్ ఇచ్చేయడం అంటే మన చేతులతో మన జీవితాన్ని నాశనం చేసుకోవడమే.
0: అక్షరాల నిజమమ్మా. ఒక నాణానికి రెండు వైపులా ఉన్నట్టు లోకంలో మంచి చెప్పేవాళ్లు ఉంటారు, చెడు వైపు నడిపించేవాళ్లు ఉంటారు. ఏది నిజం ఏది అబద్ధం అని తేల్చుకునే వివేకం మనకుండాలి. అనుభవం లేని వాళ్లు చెప్పే ముచ్చట్లని, ఆన్లైన్లో దొరికే అరకొర సమాచారాన్ని బ్లైండ్ గా నమ్మేస్తే ఊబిలో పడిపోతాం. మనల్ని అమితంగా ప్రేమించే పెద్దలు, మన బాగు కోరే గురువులు చెప్పే హితవుని మాత్రమే హృదయానికి హత్తుకోవాలి. లోకం 100 మాటలు చెప్తుంది, కానీ ఆ 100 మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని పసిగట్టే జ్ఞానం మనకుండాలి.
1: చాలా చక్కగా చెప్పావనయ్య. లిజినెస్ మరి చివరిగా ఒక్కటే మాట అండి, జీవితం మీది, గెలుపోటములు మీవి. పక్కవాడి మాటలకు లొంగిపోయి సంసారాలను కూల్చుకోవడం కానీ కెరీర్ ని పాడు చేసుకోవడం కానీ అస్సలు చేయకండి. మీ విజ్ఞతను ఉపయోగించండి. నిజమైన శ్రేయోభిలాషుల మాటలను గౌరవించండి. మిగిలిన చెత్తను చెత్తబుట్టలో పడేయండి. ఏమంటారు లిజినెస్? మరి ఇంతవరకు ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో ఒక చక్కని విషయం గురించి తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: ఆదివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
0: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176126669.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ళు

పాలిసీల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్

0: క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఫాసిలే.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: అంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నెరగాళ్లకు అస్త్రం కావచ్చు.
3: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా అలా పల్లకే.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్.

0: సైబర్ నిరగాళ్లు స్మార్ట్ కావచ్చు, కానీ మీరంతకంటే అప్రమత్తంగా ఉండాలి. అవగాహనే అసలైన రక్షణ.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2397 96 23 7295.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో తత్వమసి కథ వింటారు. బాబా, ఒక్క క్షణం ఆగండి. ఈరోజైన మీ చేతిని శుభ్రం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి అంటూ అట్నుంచి జవాబొచ్చేలోగానే పరుగులాంటి నడకతో బాబా చేతిని ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో నీళ్లు వంపి బాబా భోంచేసిన కంచెల్లోని చేతిని కడిగి తన ఖరీదైన చీర కొంగుతో ఆయన చేతిని తుడిచింది భవానీ. ఏమిటోనమ్మా, సర్వసంగ పరిత్యాగినైన నాకు మీరిలా సేవ చేస్తూ మమకారాన్ని పెంచి నాలో ప్రాపంచిక బంధాన్ని ఏర్పడేలా చేస్తున్నారేమో అనిపిస్తోంది అంటూ చిరునవ్వుతో అన్నాడు బాబా. మా ఆపదలు గాచి మా ఆరోగ్య ఐశ్వర్య ఆనంద ప్రదాతరైన తండ్రిలాంటి మీకు ఈమాత్రం సేవ చేసుకోకపోతే ఎలా బాబా? ప్రత్యక్ష దైవ సమానులైన మీకు సేవ చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతం. వినమ్రంగా జవాబిచ్చి ఎంగిలి కంచాన్ని తీసుకెళ్లిన భవానీ కాసేపటి తర్వాత వచ్చి, బాబా, ఈరోజు మీ ఆంతరంగిక దర్శనం కోసం మాజీ మంత్రి మాధవయ్య గారు వచ్చారు, వారిని లోనికి పంపనా అన్న భవానీ ప్రశ్నకు అంగీకార సూచకంగా తలూపాడు బాబా. బాబా, నేను తిరిగి ఓ గంట తర్వాత వస్తాను. ఈరోజు మీతో పాటు నన్ను గోశాలకు తీసుకెళ్తామన్నారు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే నేను బయలుదేరాలి. నా ఫ్లైట్కు ఎక్కువ టైం ఉండదు అంటూ సెలవు తీసుకుంది భవానీ. లోనికి వచ్చి సాష్టాంగ ప్రణామం చేసి వినయంగా నిలబడ్డ మాధవయ్యతో, మాధవా, కుశలమా, చాలా రోజుల తరువాత వచ్చావు. చిరునవ్వుతో పలకరించాడు బాబా. మీ దయవల్ల అంతా క్షేమమే, కానీ మనసులో ఏదో అలజడి బాబా. దేని గురించి అలజడికి గురవుతున్నావు? ప్రశ్నించాడు బాబా. ఏం చెప్పను బాబా, మీ దయవల్ల ఒకనాడు వైన్ షాప్లో గుమ్మస్థానైన నేను అంచెలంచెలుగా ఎదిగి 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రినయ్యాను, 2 దుస్తులకు అధిపతి అయ్యాను. కానీ ఈసారి మంత్రివర్గంలో నాకు చోటు దొరకలేదు. నాకంటే జూనియర్లకు ఆర్థికంగా నాకంటే తక్కువ స్థాయి వాళ్ళు మంత్రులయ్యారు. కనిపించిన గుళ్ళన్నిటికీ ఎన్నో దాన ధర్మాలు చేశాను. రోజు కొన్ని గంటల పాటు పూజలు, ధ్యానాలు.

చేస్తాను. కానీ దేవుడికెందుకో నా మీద దయ కలగలేదు. నా మనసంతా తీవ్రమైన వేదనతో నిండిపోయింది. ఈ బాధకు మీరైనా పరిష్కారం చెబుతారని ఆశతో వచ్చాను అంటూ తన గోడను చెప్పుకున్నాడు మాధవయ్య. ప్రతి విషయంలో మనం అనుకున్నది జరగాలి అనుకుంటే ఎలా? దేవుడు నీ ఒక్కడి కోరికలే అన్నీ తీరుస్తుంటే ఆయన్ను నీ ఒక్కడికి పక్షపాతి అంటారు కదా. ఆయన మిగతా సంతానం కోరికలు కూడా తీర్చాలి కదా. మీరంతా ప్రతిసారి మీ కోరికలు బాధలు దేవుడు తీర్చాలి, మీ పనులన్నీ జరగాలి అనుకుంటారు. ప్రతిసారి మీ పనులు చేస్తే మీ నౌకరు కంప్యూటర్ అవుతాడు, కానీ మీరు ఆరాధించే సర్వశక్తిమంతుడిలా అవుతాడు. నువ్వెప్పుడైనా తత్వమసి అని వేదాల సారమైన వాక్యాన్ని విన్నావా? తత్వమసి అంటే అదే నీవై ఉన్నావు అని అర్థం. ఆ నిర్గుణ నిరహంకార పరబ్రహ్మమైన నీకు ఈ బాధ అలచడి వేదనలు ఎక్కడివి? నీకు ఆందోళన కలిగిస్తున్న భావాలను నువ్వెప్పుడైనా నీ పూర్తి ఎరుకతో వాటికంటూ ఒక పేరు పెట్టకుండా ఒక సాక్షిలా గమనించావా? నేను బాధల్లో ఉన్నా అంటున్నావు, అసలు నేను ఎవరో ఎప్పుడైనా ఆలోచించావా? ఆ నేను అనేది శరీరమా, మనసా, ఇంకోటా? ఎక్కడిది ఈ నేను? నేను ఆలోచిస్తున్నా అని నువ్వు గ్రహిస్తే ఆ ఆలోచించేదెవరు? నేను అనేదా, లేక దాన్ని సాక్షిగా చూస్తున్న ఇంకో నేనా? అంటే నీలో ఒక నేను ఉందా, రెండు నేనులున్నాయా అంటూ తత్వ విచారాన్ని మొదలుపెట్టిన బాబా వాగ్దాటికి అడ్డువస్తూ, బాబా మీరు చెప్పేదంతా ఆకలింపు చేసుకుని గమనించే జ్ఞానం నాకు లేదు, కానీ మనిషి బాధను నివారించుకోవడానికి వేరే మార్గాలు లేవా? ప్రశ్నించాడు మాధవయ్య. లేకే, ఎన్నో ఉన్నాయి. ఈ జ్ఞాన మార్గం అందరూ అనుసరించలేరని కర్మ మార్గాన్ని చూపించారు. ఈ నేను అనే అహంకారపూరిత భావనను కొద్దిసేపైనా పక్కన పెట్టి సామాన్యులుగా కర్తృత్వ భావన లేకుండా ఉండాలి. ఈ విధమైన నిరహంకార భావాన్ని పొందటానికి సమాజంలోని ఎందరో గొప్పవాళ్లు ఆశ్రయంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇందాక నువ్వు చూశావే భవానీ, ఆవిడెవరనుకున్నావు? దేశంలోనే పేరొందిన స్పుత్నిక్ గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ హాంగో భీమరాజు గారి సతీమణి. ఆవిడే కాదు, ఎందరో పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రాట్స్, విద్యావేత్తలు, సామాన్యులు ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారి హోదాలు ఆహాన్ని విడిచి ఇక్కడ అన్నదాన సత్రంలో ఎంగిలి కంచాలు శుభ్రం చేస్తారు, మరుగుదొడ్లు శుభ్రం చేస్తారు, గోశాల, పాఠశాల, పాకశాల, ఒకటినేమి, అన్నిట్లో పనిచేస్తూ వాళ్ళ ఆహాన్ని తగ్గించుకుని తిరిగి వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ అలవడిన నమ్రతను వారి దైనందిన జీవితంలో కూడా అలవర్చుకుంటారు. ఏమో బాబా, ఈ సేవలు అవి చెయ్యాలనే ఉంటుంది, కానీ ఆ తీరుబడి నాకెక్కడిది? ఒక్క నిమిషం బాబా అంటూ గది బయటికెళ్ళి ఓ పెద్ద చక్రాల సూట్కేసును తోసుకుంటూ వచ్చి, ఇదిగోండి బాబా, ఏదో ఉడత భక్తిగా దీన్ని మీకు ఇస్తున్నాను. దీనిలోని 1,00,000 రూపాయలను నా పేరు మీద ఏదైనా సత్కార్యానికి వాడండి. అలాగైనా నేను ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్న తృప్తైనా ఉంటుంది అంటూ సెలవు కోరుతూ బాబాకు సాష్టాంగ ప్రమాణాలు అర్పించాడు. ఇదిగో మాధవా అంటూ పక్కనున్న పళ్ళెల్లోంచి ఓ నవరత్న ఉంగరం మాధవయ్య దోసిట్లో పెట్టాడు బాబా. ఏమి తత్వమసో బొగ్గుమసో, నా బాధల్లో నేనుంటే ఈ వేదాంతమేంటో? తరతరాలు తినేంత సంపాదించాలి? నేను లిక్కర్ కింగ్ వినయ్ కళ్యాలాగా ప్రైవేట్ ఎయిర్వేస్ పెట్టాలని ఆశిస్తుంటే ఇవన్నీ కుదిరేవేనా? ఏమో, ఈ కోటి ఇచ్చినందుకేనా బాబా తన్ను ప్రతీ నెలా దర్శించే ప్రియభక్తుడైనా ఉన్నతాధికారి చెవినా రేపైనా వచ్చినప్పుడు నా గురించి ఓ 4 మాటలు చెప్తే చాలు, డిస్టిలర్లకు లైసెన్స్ ఇచ్చే విషయంలో కాస్త పట్టువిడుపు చూపిస్తే నా ఆశలు తీరుతాయి, తన కారు వైపుకు వెళ్తూ ఆలోచిస్తున్నాడు మాధవయ్య. బాబా, గోశాలకు వెళ్ళే టైం అయింది. తిరిగి వచ్చి బాబాకు గుర్తు చేసింది భవాని. అప్పటికి సిద్ధంగా ఉన్న లిమోజిన్ కార్లు బాబా, భవాని, బాబా వ్యక్తిగత కార్యదర్శి బయలుదేరారు. బాబా గోశాలకు వెళ్తున్న విషయం తెలుసుకున్న దేశ విదేశ భక్తులు ఆశ్రమం నుంచి గోశాల వరకు వెలిసిన దుకాణాల యజమానులు 100,000 మంది రోడ్లకు ఇరువైపులా నిల్చుని బాబాకు నమస్కరిస్తుంటే, బాబా వారికి చేతిని ఊపుతూ అభివాదం చేస్తుంటే

కారు మెల్లగా సాగుతోంది. బాబా, 20 ఏళ్ల క్రితం నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడి పొలాల్లో రాళ్ళు రప్పలు తప్ప గడ్డి కూడా కనిపించేది కాదు. ఓ కాక హోటల్ కాదు కదా, శుభ్రమైన తాగునీటినిచ్చేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కారు. తొండలు కూడా గుడ్లు పెట్టని ఈ ప్రదేశంలో ఇప్పుడు దేశ విదేశీ భక్తులతో కిటకిటలాడుతున్న హోటళ్లు, లాడ్జీలు, అపార్ట్మెంట్లు, మన ఆశ్రమం తరపున నిర్వహించే వివిధ విద్యాలయాలు, ప్రత్యేక రైల్వే స్టేషన్, విమానాశ్రయాలు వచ్చాయంటే ఇదంతా మీ మహిమే కదా బాబా. తన్మయత్వంతో చెబుతున్న భవానీ మాటలకు అంతరాయం కలిగిస్తూ, భవానీ గారు, ఇక్కడ ఈ మెయిన్ రోడ్డుకు ఆవల ఓ 3 కిలోమీటర్ల దూరంలో G&F కంపెనీ వాళ్ళు విదేశీ మోడల్లో రో హౌసెస్ కట్టబోతున్నారు. 1.25 కోటి ఉండే ఆ ఇళ్ల కొనుగోళ్లు మొదలయ్యాయి అంటూ చెబుతున్న సెక్రటరీ మాటలను మౌనంగా వింటున్నారు బాబా. భవానీ సెక్రటరీల మాటలకు అంతరాయం కలిగిస్తూ ఓ 12 ఏళ్ల అమ్మాయి పరిగెత్తుతూ వచ్చి వారు ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా పడుకుంది. నిర్ఘంతపోయిన డ్రైవర్ బ్రేక్ వేసి కారు ఆపాడు. రోడ్డుకి ఇరువైపున నిల్చున్న కొందరు భక్తులు పరిగెత్తుతూ వెళ్లి అమ్మాయిని లేపే ప్రయత్నం చేస్తుంటే, నన్ను తీసుకుపోవద్దు, నేను బాబాతో మాట్లాడాలి అంటూ కాళ్ళ చేతిని విదిలిస్తున్న అమ్మాయి. విషయం ఏంటో తెలుసుకో అన్న బాబా మాట విని కారు దిగిన సెక్రటరీని చూసి మరింత బిగ్గరగా, నేను బాబాతో మాట్లాడాలి అంటూ ఏడుపు మొదలుపెట్టింది అమ్మాయి. విషయం గమనించిన బాబా చింపిరి జుట్టు మాసిన బట్టెలో ఉన్న ఆ అమ్మాయిని కారులోకి ఆహ్వానించాడు. అక్కడి భక్తులంతా బాబా దయాత్ర హృదయాన్ని, సమదర్శిత్వాన్ని పొగడుకుంటుండగా బాబా కారు తిరిగి బయలుదేరింది. చిన్నారి, నీకేమైందమ్మా, ఎందుకు నాతో మాట్లాడాలనుకుంటున్నావు? కరుణ నిండిన గొంతుతో ప్రశ్నించాడు బాబా. స్వామి, నేను ఆ ఏటి పక్కనుండే రామాపురంలో ఉంటాను. మా నాయన కమ్మరి పని చేస్తాడు. ఒకరోజు కొలిమి వెలిగి చేతిలో డబ్బులు పడితే చాలు, 4 రోజులు తాగి తందనాలాడి పనిచేయడు. తాగొచ్చి మా అమ్మను, నన్ను, 2 తమ్ముళ్ళను వావి వరస చూడకుండా తిడతాడు. ఎదురు తిరిగితే గొడ్లను బాదినట్టు తంతాడు. వారం కిందట తాగొచ్చి వెకిలి చేష్టలు చేస్తుంటే నేను అమ్మ తిరగబడిన. వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటుంటే భయపడి నేను పారిపోయి ఈడికొచ్చినాను. ఆ తాగుబోతోడిని కాడికి ఇంక నేను పోను. ఈయన ఏందన్నా పనిచేసుకుంటాను. నా బాధలు మీకు చెప్పుకోవాలని వస్తే నన్నెవరూ మీ కాడికి పంపలేదు. అందుకే ఇట్లా చేసిన వెక్కేళ్లతో తన బాధను చెప్పుకుంది ఆ అమ్మాయి. పని చేయడం ఎందుకు చిన్నారి? మా ఆశ్రమం వాళ్ళు నిర్వహించే విద్యాలయాల్లో నువ్వు చదివినంత వరకు చదువుకుందు గాని, సరేనా? నీ అవసరాలన్నీ కూడా మా వాళ్ళే చూసుకుంటారు అంటూ, సెక్రటరీ ఈ విషయం నోట్ చేసుకో అన్నట్లు ఆయనకు సైగ చేశాడు. వీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో తత్వమసి కథ విన్నారు. దీని తర్వాయి భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ యూపీఎస్.

క్షపించని నన్ను నా కథం. ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం. శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. సైబర్ మోసం జరిగితే సిగ్గుపడకండి, భయపడకండి. వెంటనే 1930 నంబర్ కు ఫిర్యాదు చేయండి. మీ ధైర్యం ఇతరులను కూడా కాపాడుతుంది.

0: కంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, రాణి ఓ రాణి అంటూ అల్లు రామలింగయ్యలాగా మాయల ఫకీర్ ప్రాణం చిలకలోనే ఉన్నది, మా నాన్న ప్రాణం నా పిలకలోనే ఉన్నది అని అచ్చం పద్మనాభంలా ఇలా బాలు గొంతు చేసిన మిమిక్రీ మ్యాజిక్ అద్భుతం. కమెడియన్లకు పాడడం ఒకెత్తైతే అక్కినేని, ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులకు పాడినప్పుడు వారిగా మాత్రమే అనిపించేలా పాడి మెప్పించడం మరో ఎత్తు. ఆ ఫీట్ ను అలవోకగా చేసి చూపించారు బాలసుబ్రహ్మణ్యం. ముద్దుల కొడుకు సినిమాలో దగాలు చేసే దిగాలు పడ్డ దసరా బుల్లోడ పాటలో మద్యం మత్తులో ఉన్న ఏఎన్ఆర్లా చెప్పిన డైలాగు విన్న అక్కినేని, ఏంటి నాకు డబ్బింగ్ కూడా చెప్తారా అని బాలసుబ్రహ్మణ్యాన్ని సరదాగా అడిగారట. ఈ గొంతులు మార్చే విద్య గురించి అడిగినప్పుడు అల్లు రామలింగయ్య, రాజబాబు, సుత్తువేలు వంటి వారి గొంతుల్లో ఒక రకమైన ప్రత్యేకత ఉంటుందని, అందుకే వారికి పాడుతున్నప్పుడు వారికి దగ్గరగా పాడడానికి ప్రయత్నించానని, ప్రయత్నపూర్వకంగా తాను గాత్రం మార్చి పాడింది మాత్రం ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కినని బాలు స్వయంగానే చెప్పారు. అది కూడా అప్పటి పరిస్థితులను బట్టి చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కు ఘంటసాల మాస్టరే పాడాలని అందరూ అనుకునేవారు. పెద్దవాళ్ల చేత ఒప్పించుకుని వారికి పాడాలంటే నేను ఘంటసాల గారిలానే పాడాలి, లేదా ఆ ఇద్దరి గాత్రానికి దగ్గరగా అన్నా పాడగలగాలి. మాస్టర్లాగా ఎలాగూ పాడలేను, ఆ గాత్రం ఆయనకి భగవంతుడిచ్చిన వరం, అందుకే వీళ్ల గొంతుకు దగ్గరగా పాడే ప్రయత్నం చేశాను, అన్ని కలిసొచ్చాయి కాబట్టి నా ప్రయత్నం ఫలించింది అని బాలు తెలిపేవారు. ఆ తర్వాతి తరం హీరోలెవరికి తను గాత్రం మార్చలేదని, వారందరికీ నా గాత్రం అలా కుదిరిపోయిందని వివరించారు. తెలుగులోనే కాకుండా రాధారవి, జనకరాజ్ వంటి వారికి తగినట్టుగా గొంతు మార్చి పాడి తమిళుల చేత జేజేలు కొట్టించుకున్నారు బాలసుబ్రహ్మణ్యం. ఇది కథ కాదు సినిమాలు, అటు ఇటు కాని హృదయంతో, తకదిమితక, ఇంద్రుడు చంద్రుడు సినిమాలు, నచ్చని ఫుడ్డు, వెచ్చని బెడ్డు తదితర పాటల్లో బాలసుబ్రహ్మణ్యం ప్రదర్శించిన ప్రతిభ అనితర సాధ్యం. బాలుగారి విశేషాలు ఇప్పటి వరకు విన్నాం కదా, ఇప్పుడు ఆయన గళ్ల నుంచి జాలువారిన పాటలు విందాం. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1995 విడుదలైన చిత్రం చిలక పచ్చ కాపురం. జగపతి బాబు, సౌందర్య, ఆమని ప్రముఖంగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన కోయిలమ్మ కోనలోన పాట వింటారు. రచన సాహితీ, సంగీతం విద్యాసాగర్.

0: ఏందా గాడిద గొంతులేసుకుని మీరు మీ పాట పాట పాడితే ఎట్టుండాలా?
1: ముద్దబంతి పూసినట్టుండాలా, పండు వెన్నెల కాసినట్టుండాలా?
0: ఇనుకోండి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై

అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000. చిలకపచ్చ కాపురం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట దొరబాబు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన చిన్నదాని చీరలోన పాట వింటారు. రచన వేటూరి, సంగీతం కోటి. బోయిన సుబ్బారావు దర్శకత్వంలో శోభన్ బాబు ప్రియారామన్ జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: దొరబాబు చిత్రం నుంచి బాలు చిత్ర పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వెంకటేష్, రోజా జంటగా నటించిన చిత్రం పోకిరి రాజా. ఈ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన కలగ వచ్చినావు పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రాజ్ కోటి. 1995లో వచ్చిన పోకిరి రాజా చిత్రం నుంచి ఈ పాట వినండి.

పోకిరి రాజా చిత్రం నుంచి మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట సి ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో 1995లో విడుదలైన చిత్రం మౌనం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన ఒంటరైన గుండెలు పాట మీకోసం. పాట రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి. ఇక ఈ సినిమాలో అరవింద్ స్వామి, నగ్మ జంటగా నటించారు. మరి పాట విందామా?

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: అరవింద స్వామి, నగ్మా జంటగా నటించిన మౌనం చిత్రంలోంచి మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, దాసరి, సుమన్, ఆమని ప్రధానంగా నటించిన చిత్రం మాయాబజార్. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి గానం చేసిన ఏలో ఏలేలో పాట వింటారు. రచన, సాహితీ, సంగీతం మాధవ్ పెద్ది సురేష్.

హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే ఫల్జిన్. వెల్కమ్ టు మహిళ. అనారోగ్యాలు, పెరిగే ఖర్చులు, ఏదైతేనేం సంతానం ఒక్కరుంటే చాలనుకుంటున్న కుటుంబాలే ఎక్కువ. దీంతో కాలు కందనీయట్లేదు. అమ్మాయిలైతే యువరాణి హోదానే. ఈ గారాభం ఇంటి వరకే పరిమితమవుతుందా, లేదంటే మీ ప్రిన్సెస్కి చిక్కులు తప్పమంటున్నారు నిపుణులు. అమ్మాయిని అరచేతుల్లో పెంచాలన్న ఆశ తల్లిదండ్రులది. దీంతో అమ్మాయిని చిన్నదానికి పొగుడుతూ కాలు కందకుండా చూసుకుంటున్నారు. ఏం చేసినా మురిసిపోతారు. అయితే ఇది ఇంటి వరకే పరిమితం కావట్లేదు, బయట స్నేహితుల దగ్గర ఇలాంటి పొగడ్తలే కోరుకుంటున్నారట. ప్రతిదానికి ఎవరో ఒకరిపై ఆధారపడుతున్నారట. దీన్నే ప్రిన్సెస్ సిండ్రోమ్ అంటున్నారు. దీంతో వారిలో స్వతంత్ర భావాలు కొరబడుతున్నాయి. చిన్న సమస్యని సొంతంగా పరిష్కరించలేకపోతున్నారట. వైఫల్యాన్ని తట్టుకోలేకపోతున్నారు. పొగడ్తల్లో పడి మంచి చెడులను గమనించలేకపోతున్నారు. తాము అనుకున్నట్లుగా జరగకపోతే పట్టలేని కోపం, అవమానంగా భావించడం, కోరుకున్నది చేజిక్కించుకోవడం కోసం ఎంతకైనా తెగించడం చేస్తున్నారట. దీంతో వాళ్ళకి నిజమైన స్నేహితులే ఉండట్లేదు. కాబట్టి ముద్దు చేయడం తప్పు కాదు, కానీ తను కోరుకునే ప్రతి వస్తువు రావడం వెనక ఎవరెవరి కష్టముందో తెలియజెప్పండి. ఏదైనా సమస్య దగ్గరుండి పరిష్కరించొద్దు, సవాళ్లను ఎదుర్కొనియండి. తప్పు చేస్తే మొహమాటం లేకుండా చెప్పేయండి. ఆటల్లో గెలుపోటములు ఉంటాయి, కానీ బంధాల్లో కాదు. అందుకే ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో నేర్పించాలి. అప్పుడే అసలైన స్నేహితులు, బంధువులు తనకు దొరుకుతారు. కెరీర్, ఆర్థిక వ్యవహారాల్లో స్నేహితులను ఏర్పరచుకోవడంలో స్వీయ నిర్ణయాలు

తీసుకొనివ్వండి. ఇవన్నీ పాఠాలే, తనే నేర్చుకోవాలి. కావాలంటే మార్గనిర్దేశం చేయండి, అంతేకాని తనెలా ప్రవర్తించినా తలొగ్గద్దు. అన్ని వేళలా వేలు పట్టుకొని నడిపించవద్దు అంతే. విన్నారు కదా లిజినెస్, ఇప్పుడు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్ బీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ పిట్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బుల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. పట్టుదుస్తులంటే అమ్మదో పెళ్లికి కట్టుకున్నదో మొదటిసారి కొనుక్కున్నదో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే పండగ ఫంక్షన్ ఏదైనా పట్టుకే పట్టం కడతాం. మరి 1000 రూపాయలు ఖర్చు చేసి కొన్న చీరల్ని భద్రంగా ఉంచుకోకపోతే ఎలా? అందుకోసమే ఈ జాగ్రత్తలు. పట్టు చీరల్ని వీలైనంత వరకు డ్రై క్లీనింగ్ చేయించడమే మంచిది. ఎప్పుడైనా ఇంట్లోనే ఉతకాలనుకుంటే చల్లటి నీటిలో మైల్డ్ షాంపూ కుంకుడుకాయల రసం సిల్క్ డిటర్జెంట్తో శుభ్రం చేయండి. రంగు పోకుండా ఉండడానికి మొదటిసారి

ఉతికేటప్పుడు నీళ్లలో కాస్త వెనిగర్ లేదా ఉప్పుని కలపడం మర్చిపోవద్దు. చీరల్ని కట్టిన ప్రతిసారి ఉతకొద్దు, గాలికి ఆరనిచ్చి మడత పెట్టండి. నేరుగా ఎండ తగిలే చోట కాకుండా నీడలో గాలి బాగా వచ్చే చోట ఆరేయాలి. మడతలు పడిన పట్టు దుస్తుల్ని తక్కువ ఉష్ణోగ్రతలో ఇస్త్రీ చేయాలి. చీర మీద నేరుగా ఐరన్ బాక్స్ పెట్టకూడదు, పైన కాటన్ వస్త్రం పరిచి చేస్తే మేలు. ముఖ్యంగా జరి ఎంబ్రాయిడరీ ఉన్న చోట వేడి ఎక్కువైతే అవి కాలిపోవచ్చు. శుభ్రమైన పొడి కాటన్ లేదా మస్లిన్ వస్త్రంలోనే సిల్క్ చీరలను భద్రపరచాలి. అలా కాకుండా నేరుగా బీరువాలో పెడితే కీటకాలు పాడు చేస్తాయి. ప్లాస్టిక్ కవర్లో పెడితే తేమ ఏర్పడి చీర దెబ్బతినొచ్చు. అందుకే మరో చిన్న క్లాత్లో లవంగాలను కానీ నాఫ్త్రిన్ గోళీలను కానీ ఉంచితే సరి, సిల్వర్ ఫిష్ వంటివి దరిచేరవు. అలాగని నెలల తరబడి చీరల్ని ఒకే మడతలో ఉంచొద్దు, చిరిగిపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి అనుకోకుండా పట్టు చీరలపై మరకలు పడుతుంటాయి. అవి ఏవైనా సరే పడిన వెంటనే చల్ల నీళ్లతో శుభ్రం చేయాలి. వేడి నీళ్లు కఠిన రసాయనాలను మాత్రం ఇందుకోసం వాడకూడదు. మొండి మరకలైతే ఖచ్చితంగా డ్రై క్లీనిక్ కి ఇవ్వండి. ఎక్కువ సమయం పట్టు దుస్తులు ధరించినప్పుడు వాటిపై చెమట మరకలు పడుతుంటాయి. అలా కాకుండా స్వెట్ ప్యాడ్స్ వాడండి. అలాగే పరిమళ ద్రవ్యాలను నేరుగా వాటిపై స్ప్రే చేయకూడదు. విన్నారు కదా లిజనర్స్, ఇప్పుడు మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: திருவனந்தபுரம் டாக்டர் விஜயானந்த் குமார் వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మన జీవన శైలిలో ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ ఉండాల్సిందే, కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. శరీరంలో ఆల్కలైన్ యాసిడ్లు నిద్ర తర్వాత కాస్త అసమతుల్యంగా ఉంటాయి. లేవగానే టీ తాగడం వల్ల అవి మరింత ప్రభావితమై జీవక్రియ రేటు తగ్గిస్తుంది. దాంతో దీర్ఘకాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు మొదలవుతాయి. పైగా దీనివల్ల పళ్లపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోయి దంత సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. ఇది శరీరంలోని నీటి స్థాయుల్ని తగ్గిస్తుంది. దాంతో డీహైడ్రేషన్ కు గురవుతాం. పాలల్లో ఉండే లాక్టోజన్ కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యల్ని మరింత జటిలం చేస్తుంది, పొట్ట ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. విన్నారు కదా లిజనర్స్, ఇప్పుడు మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతను లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇప్పుడు మనం కేసరి ఎలా చేయాలో చూసేద్దాం. కేసరి చేయడానికి కావాల్సినవి: సేమ్యా 1 కప్పు, పంచదార 1/2 కప్పు. తీపి కావాలనుకునే వారు పంచదార కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు 10 పలుకులు, నీళ్లు 1.5 కప్పు, యాలకులు 2, నెయ్యి 4 టీ స్పూన్లు, కేసరి రంగు చిటికెడు. ఇప్పుడు కేసరి తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేయాలి. అందులో బాదం పప్పు, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన నెయ్యి కూడా వేసి సేమ్యాను దోరగా వేయించుకొని అందులో నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తర్వాత కేసరి రంగు, పంచదార వేసి కలిపి కొంచెం సేపు ఉడికించి స్టవ్ పై నుంచి దించి వేయించిన జీడిపప్పు, బాదం పప్పులతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, మన టేస్టీ కేసరి అయితే రెడీ అయిపోతుంది. సో విన్నారు కదా లిజనర్స్, రేపు మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఫజ్రిన్.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అర్జే పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాల్లో మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. గుండెలోని రక్త నాణాల్లో పూడిక ఉందని తేలుతుంది. ఆ నాణాల గుండా రక్త సరఫరా తగ్గుతోందని బయటపడుతుంది. అప్పుడేం చేయాలి? మందులతో చికిత్స చేయొచ్చు, కానీ చాలా సందర్భాల్లో దానికి చాలా పరిమితులుంటాయండి. ఇక మనకు ముందుండే రెండు మార్గాలు, ఒకటి ఛాతి తెరిచి బైపాస్ ఆపరేషన్ చేసి రక్త సరఫరా సరిచేయొచ్చు, రెండు స్టంట్ అమర్చి పూడిక కారణంగా ఆ రక్తనాళంలో రక్త సరఫరా నిలిచిపోకుండా చూడొచ్చు. ఒకటేమో పెద్ద సర్జరీ, రెండోది కొంత తేలికగా పూర్తయ్యే ప్రక్రియ. కానీ వీటిలో ఏది ఎవరికి, ఇది పెద్ద సంశయమండి. అయితే అత్యాధునిక పరిజ్ఞానం, అధ్యయనాలు, అనుభవాల రీత్యా చూసినప్పుడు దీన్ని నిర్ధారించడం క్లిష్టమేం కాదు. గుండెలోని కీలక రక్తనాళాల్లో పూడికి ఉన్నప్పుడు ఛాతీలో నొప్పి వంటి బాధలు తలెత్తచ్చు. గుండెపోటు వంటి ముప్పు ముంచుకొచ్చి ఆయుః ప్రమాణము తగ్గచ్చు. అందుకే వీటిని అధిగమించడం, పూడిక వల్ల తలెత్తే దుష్ప్రభావాలను నివారించుకోవటం చాలా అవసరం. మందులతో పూడిక వల్ల బాధలు తలెత్తకుండా కొంతవరకు అది ముదరకుండా చూసుకునే వీలైతే ఉంటుందండి. అయితే కేవలం మందులతోనే మనం పూడికను పూర్తిగా కరిగించలేం. పూడిక వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు, దుష్ప్రభావాలు తలెత్తకుండా నివారించుకోవడం కూడా కష్టమే. అందుకే పూడిక కాస్త పెద్దగా ఉన్నప్పుడు వైద్యులు ప్రధానంగా రెండు మార్గాలనైతే పరిశీలిస్తారు. ఒకటి సర్జరీ చేసి ఛాతి తెరిచి పూడికను తప్పిస్తూ

రక్త సరఫరా కోసం కొత్త రక్తనాళం అతకచ్చు. దీన్నే బైపాస్ అంటారు. సర్జరీతో పని లేకుండా కేవలం రక్తనాళం గుండా గుండె రక్తనాళంలోకి ఒక గొట్టం పంపించి పూడికను పక్కకు నెట్టేసి అది మళ్ళీ పూడుకోకుండా ఒక స్ప్రింగ్ లాంటి స్టెంట్ని అమర్చచ్చు. వీటిలో ఒకటేమో కాస్త పెద్ద సర్జరీ, రెండోది తేలికగా పూర్తయ్యే ప్రక్రియ. రెండూ సమర్థమైన విధానాలే, కానీ వీటిలో ఏది ఎవరికి ఏ సందర్భంలో ఏ విధానం ఉపయోగపడుతుంది దీన్ని నిర్ధారించడం క్లిష్టమేం కాదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఒక నిర్ణయానికి రావడం కాస్త కష్టంగా అనిపించచ్చండి. ఓకే లిసనర్స్, విన్నారు కదా ఇప్పుడు బైపాస్ ఎవరికి, స్టంట్ ఎవరికి అని తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ముందుగా బైపాస్ ఎవరికి? గుండెలోని 3 ప్రధాన రక్తనాళాల్లో 1-2 పూడికలుండి మందులు వాడుతున్నా కూడా రోజు ఛాతీ నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి బైపాస్ సర్జరీ చేయడం చాలా వరకు మేలు. దీంతో యాంగ్జైనా బాధలు కూడా తగ్గుతాయి. 3 రక్తనాళాలు 70% మూసుకుపోయి పైకి పెద్దగా లక్షణాలు కనిపించినా కనబడకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో సర్జరీ చేయడమే ఉత్తమమండి. ముఖ్యంగా పూడిక ఎడమ వైపు ఉండే ప్రధాన రక్తనాళంలో ఉన్నవారికి, పూడిక ఎడమ వైపు కిందకి దిగే ధమని మొదట్లోనే ఉన్నవారికి, 3 నాళాల్లో పూడికలు కాస్త పెద్దగా ఉండి ఎడమ జఠరిక పంపింగ్ సామర్థ్యం సరిగ్గా లేని వారికి, గుండె మీద కరోనరీ రక్తనాళాల్లో పలుచోట్ల పూడికలున్నవారికి, రక్త సరఫరా పూర్తిగా పునరుద్ధరించాలంటే చాలా స్టెంట్లు పెడితే తప్పించి సాధ్యం కాని వారికి, రక్తనాళంలో పూడిక ఉండి స్టంట్ అమర్చడానికి అనువుగా లేని సందర్భాల్లో, అలాగే 2వసారి స్టంట్ అమర్చడం వీలు పడని వారికి, కవాటా సమస్యలు, ఇతరత్ర కారణాలతో ఆపరేషన్ అనివార్యమై అప్పటికే పూడికలున్నవారికి, మధుమేహం ఉండి 2 రక్తనాళాల్లో సమస్యలున్నవారికి, వీరందరికీ గుండెపోటు వస్తే తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ పెట్టే కన్నా బైపాస్ సర్జరీ చేయడం మేలని చెప్పచ్చు. ఇక స్టెంట్ ఎవరికి? 1-2 రక్తనాళాల్లో పూడికలు గలవారికి, పలుచోట్ల పూడికలు లేని వారికి, పూడిక మరీ ఎక్కువగా లేని వారికి, పూడికలో కాల్షియం లేనప్పుడు, పూడిక ప్రధాన ఎడమనాళంలో మొదట్లో లేని వారికి, ఆపరేషన్ చేస్తే ముప్పు ఎక్కువగా ఉన్నవారికి, ఆపరేషన్ను తట్టుకునే మానసిక శారీరక సామర్థ్యం లేని వారికి, తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలున్నవారికి, ఇప్పటికే పక్షవాతం వంటి ఇతరత్ర సమస్యలున్నవారికి, పక్షవాతం ముప్పు అధికంగా ఉన్నవారికి, వీరందరికీ బైపాస్ ఆపరేషన్ కంటే కూడా స్టంట్ అమర్చడం ఉత్తమమని స్పష్టంగా చెప్పచ్చండి. సర్జరీతో పోలిస్తే యాంజియోప్లాస్టీ తేలికైన ప్రక్రియ. పెద్ద కోత, పెద్ద మత్తు, కృత్రిమ శ్వాస అవసరం ఉండదు. నొప్పి తక్కువ, త్వరగా కోలుకుంటారు. ప్రాణాపాయ ముప్పు 0.5% కన్నా తక్కువే. పక్షవాతం, ఇన్ఫెక్షన్లు, నుమోనియా వంటి దుష్ప్రభావాలు తక్కువే. అత్యాధునిక సదుపాయాల ఫలితంగా పూడిక ఎడమ ప్రధాన రక్తనాళంలో ఉన్నవారికి, ఎడమ వైపు కిందికి దిగే ధమనిలో ఇతరత్ర ప్రాంతాలలో ఉన్నవారికి కూడా స్టంట్లు అమర్చడం సులభమవుతుంది. 1 రక్తనాళంలోనే చాలా చోట్ల పూడికలున్నప్పుడు అన్ని చోట్ల స్టంట్లు పెట్టే అవకాశమైతే ఉంటుందండి. అయితే ఇలాంటి వారికి మున్ముందు బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తే కష్టమవుతుంది. ఇప్పుడు కొంతకాలానికి శరీరంలో కలిసిపోయే రకం బయోడిగ్రేడబుల్ స్టెంట్లు అయితే వచ్చేసాయి. పలుచోట్ల పూడికలున్నవారికి వీటితో అదనపు ప్రయోజనాలు ఉంటాయండి. స్టెంట్ కరిగిపోతుంది కాబట్టి రక్తనాళంలో ఎక్కువ ప్రాంతం లోహం ఉండదు. వీరికి అవసరమైతే తిరిగి స్టంట్ గానీ సర్జరీ గానీ చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరి స్టెంట్లతో వచ్చే ఇబ్బందులేంటి, ఆపరేషన్తో వచ్చే సమస్యలేమిటి తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిదాయ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కె శ్రీ రమేష్ MDS చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత MDS నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.
1: బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేశారా, పిన్ నంబర్ అడుగుతున్నారా? గుర్తుంచుకోండి, బ్యాంక్ అధికారులు ఎప్పుడూ మీ వ్యక్తిగత వివరాలు అడగరు. కాల్ కట్ చేయండి, క్షేమంగా ఉండండి.
3: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ముందుగా స్టెంట్లతో వచ్చే ఇబ్బందులు ఏమిటో తెలుసుకుందాం. యాంజియోప్లాస్టీతో వచ్చే చిక్కు, స్టెంట్ పెట్టిన రక్తనాళం తిరిగి మూసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటం. కేవలం లోహపు స్టెంట్ అమరిస్తే ఈ మూసుకుపోయే ముప్పు 25-30% వరకు ఉంటుంది. అదే మందు పూసిన స్టెంట్ అమరిస్తే

0.7 నుంచి 0.9% కన్నా తక్కువ. ఈ స్టెంట్లు 3 నుంచి 6 నెలల వరకు లోపల మందులను విడుదల చేస్తూ తిరిగి మూసుకోకుండా చూస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మూసుకుపోవటం అన్నది తక్కువనే చెప్పచ్చు. కాబట్టి అమర్చిన తొలి నెలల్లోనే రక్తనాళం తిరిగి మూసుకుపోకుండా కాపాడుకోగలిగితే మున్ముందు అంతా బాగానే ఉంటుంది. ఇందుకు మెడికేట్ స్టెంట్లు ఉపయోగపడతాయి, కానీ వీటి ఖరీదు చాలా ఎక్కువ. ఏ రకమైన స్టెంట్ వాడినా అది తిరిగి మూసుకుపోయే అవకాశం మొదటి ఏడాదిలోనే ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి స్టెంట్లు హఠాత్తుగా మూసుకుపోతాయి. దీన్నే ఎక్యూట్ స్టెంట్ థ్రాంబోసిస్ అంటారు. ఇది సాధారణంగా స్టెంట్ అమర్చిన 24 నుంచి 48 గంటల లోపల జరుగుతుంది. కొన్నిసార్లు నెలలోపు స్టెంట్ మూసుకుపోవచ్చు కూడా. ఇలాంటి సమయాల్లో గుండెపోట రావచ్చు. ఏ స్టెంట్ అమర్చినా రక్తం గడ్డకట్టకుండా పల్చగా ఉండేలా చూసేందుకు మందులు తప్పవు. కేవలం లోహపు స్టెంట్ అయితే కొంతకాలానికి ఈ మందులు ఆపే అవకాశం ఉంటుంది, కానీ మందు పూసిన స్టెంట్లు పెడితే మాత్రం వీటిని జీవితాంతం వాడక తప్పదు. ఏ కారణాన్నైనా వాటిని ఆపాల్సి వస్తే దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే లిసనర్స్, ఇప్పుడు మరి ఆపరేషన్తో వచ్చే సమస్యలు ఏమిటో తెలుసుకుందాం. బైపాస్ సర్జరీ చేస్తే ఛాతీ మీద పెద్ద కోత, పెద్ద మత్తు ఇవ్వటం, కృత్రిమ శ్వాస అమర్చడం వంటివి తప్పవు. పూర్తిగా కోలుకోవడానికి కనీసం 1 నెలైనా పడుతుందండి. అంతవరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత సురక్షితమైనా ఆపరేషన్ పెద్దది కాబట్టి సాధారణంగా 1 నుంచి 2% ప్రాణాలకైతే ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. రోగి పరిస్థితిని బట్టి రిస్క్ పెరగచ్చు కూడా. పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం, రక్తంలో ఇన్ఫెక్షన్లు, న్యూమోనియా వంటి అనేక రకాల ముప్పులు కూడా ఉంటాయి. ఓకే లిసనర్స్, విన్నారు కదా మరి స్టెంట్ ఎలా వేస్తారు, బైపాస్ ఎలా చేస్తారు, రెండు కుదరకపోతే ఏం చేస్తారు అనేది రేపటి ఎపిసోడ్లో అయితే తెలుసుకుందామండి. అంటిల్ దెన్, స్టే ట్యూన్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: జొన్నలని మొలకెత్తించడం, పల్చబరచడం, నాట్లు వేయడం

పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంట్లని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని అధిక దిగుబడిని సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచె. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, స్ట్రీగా వంటి పారణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. ఈ వీడియోలో జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలు ఏమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట, అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30-40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్

0: మీటర్ల ఎడంగ నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది కానీ ఎరువులు ఎక్కువగా వాడే భూమి కానీ అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: మూరెడు ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీలో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్జంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి, అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి 1-2 మొక్కలు ఉంటే అవి బలంగా స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా శుభ్రంగా చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలుపెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
1: నాటిన తర్వాత చిన్న ముక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి, అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి, లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
2: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకుముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పల్చబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి, 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్లు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరస చివర వెనక్కి తిరిగి పారాన్ని పట్టుకుని

0: నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో రెండు మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ రెండు చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
1: అది చాలా మంచి పద్ధతి. మీరు ఇక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ಆತ್ಮಕಥ.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య

0: సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: చంద

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 hours అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
3: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: అంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియా సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం.

సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

రమ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, ఎలా ఉన్నారండి శ్రోతలందరూ? బాగున్నారా? నేనండి మీ ప్రసాద్ని. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? చాలా కాలం తర్వాత మళ్ళీ శ్రోతలందరి ముందుకి మళ్ళీ మస్త్ టైం పాస్ అంటూ మరి మీ ముందుకు వచ్చాను. మరి

0: వెళ్ళ మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటి, ఏం మాట్లాడుకుందాం, అసలు నేను మీతో ఏం కబుర్లు చెప్తాను, మీరు నాతో ఏం కబుర్లు చెప్తారు, మరి ఎలాంటి మాటలు అయితే బాగుంటాయి, మరి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి కదండి. మరి అవన్నీ కూడా తెలుసుకోబోయే ముందు ఏం చేద్దామంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను. అదేవిధంగా ఈవేళ టాపిక్ ఏంటి, ఏం మాట్లాడుకుందాం, ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడేసుకుందాం. మరి ఒక చిన్న షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ మీ ముందు ఉంటాను.
1: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 మస్త్ టైం పాస్కి మీ అందరికీ స్వాగతం అండి. మరి ఈవేళ మనం మాట్లాడుకుపోయే టాపిక్ ఏంటి అంటే, నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదండి, అంటే మన పూర్వకాలం చూడండి, ఏదైనా పండగ వచ్చిందంటే చాలా వాతావరణం చాలా బాగుండేది, అంటే మనం ఇల్లు కడుక్కోవడం దగ్గర నుంచి, ఇంట్లో ముగ్గులు పెట్టుకోవడం దగ్గర నుంచి, పిండి వంటల దగ్గర నుంచి, అబ్బా ఇంట్లో వచ్చే ఆ గుమగుమల దగ్గర నుంచి, చిన్నపిల్లల సందడి దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి కూడా ఇంకా మన కళ్ళ ముందు కదులుతూనే ఉంటాయి. మరి ఇప్పుడు పండుగ వచ్చిందంటే సెల్ఫీలు, సోషల్ మీడియా పోస్టులు, ఆన్లైన్ షాపింగ్లు, బయట భోజనాలు, ఆర్డర్లు, అబ్బాబ్బా నిజంగా పండుగ అన్నీ కూడా మారిపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ పండుగ గురించి మన శ్రోతలు ఏమంటున్నారు ఒక్కసారి విందా ఉంటారా? వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: హలో
0: హలో
6: హలో నమస్తే సార్.
0: సార్ నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: బాగున్నారా సార్?
0: బాగున్నానండి. మీరు, మీ వాయిస్ అయితే బాగా గుర్తుంది.
6: బాగా గుర్తుంటుంది, మీకు ఎందుకు గుర్తులేదు, అన్ని గుర్తు పెట్టుకుంటారు. స్పెషల్ కనుక్కోండి, మరి చూద్దాం.
0: మీరు కాదర్ భాష గారు? కాదు,
6: నేను కాదర్ భాష కాదు.
0: ఈయన పోలే గారా?
6: కాదు, దగ్గరికి వచ్చారు ఇంకా.
0: మీ, నేనే ఎప్పుడన్నా అప్పుడప్పుడు పజిల్ పెడుతుంటే మీరు నాకు, కానీ వాయిస్ ఒక్క అక్షరం చెప్పండి, చెప్పేస్తాను.
6: ఒక అక్షరం చెప్పేస్తే నువ్వే చెప్పేస్తావు కదా?
0: మొత్తం చెప్పేస్తాను, మీరు చెప్పండి ఒక్క అక్షరం చెప్పండి.
6: అవును, మా ఊరు చెప్పమంటా అయితే ఇంకా. మా ఊరు,
0: మీ ఊరు కన్నా మీ పేరు చెప్తేనే బాగుంటుందేమో అనిపిస్తుంది. రా తర్వాత ఏమొస్తుంది అంటారు? రామచంద్రుడు గారు,
6: రామయ్య
0: గారు.
6: అవునవును,
0: రైట్. ఎలా ఉన్నారు సార్? రామయ్య గారు బాగున్నారా? సారీ, అంటే మీరు నాకు ఎందుకు గుర్తు అంటే, మీరు చాలా చాలా చాలా చాలా చాలా బాగున్నాను ఒక 5 సార్లు అంటారు. అది నా బాగా భలేవారు. బట్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి పాప, మేము ముందే మిమ్మల్ని గుర్తుపట్టలేపోయాను.
6: ఏం కాలేదు సార్, మామూలు అప్పుడు అట్లా వస్తుండే అనమాట.
0: ఎలా ఉన్నారు సార్, మీరు ఎంత బాగున్నారా?
6: అందరూ బాగున్నారు సార్, మీరు బాగున్నారా? మీతో మాట్లాడక
0: చాలా కాలం అయిందండి, నేను కూడా ప్రోగ్రామ్ చేసి అసలు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను లైవ్ ప్రోగ్రామ్ చేద్దాం చేద్దాం చేద్దాం.

0: అనుకుంటాను కానీ అంత అలా అయిపోతుంది నాకంటే.
1: అవును, ఆ వినాయకుడు నిన్ను పంపించినట్టున్నాడు, వినాయక చవితి పండుగ దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ వినాయకుడు నిన్ను చేయను పంపించినట్టున్నాడు.
0: ఎగ్జాక్ట్లీ సార్, ఇవాళ టాపిక్ కూడా నేను ఏం తీసుకున్నాను అంటే వినాయక చవితి కాబట్టి. ఇదివరకు చూడండి, మనకి చిన్నప్పుడు పండుగ అనేటప్పుడు ఒక మంచి వాతావరణం కానీ అవి కానీ చాలా బాగుండేది, కానీ ఇప్పుడు పండుగ అంటే కొంచెం అటు ఇటు మారిపోయిందండి. అదివరకు మనం బట్టలు కొట్టించుకోవడం దగ్గర ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి ఎంజాయ్ చేస్తూ ఉండేది, కానీ ఈ రోజుల్లో అది లేదు. సో మీరు అబ్జర్వ్ చేసినంత మటుకు పూర్వకాలం పండుగల్లో ఇప్పుడున్న పండుగల్లో తేడా ఏంటి అని మీరు అనుకుంటారు?
1: పూర్వకాలంలో ఎంత మందిని ఇంట్లో అందరు కలిసి చేసుకునేవాళ్ళు, ఇప్పుడైతే ఎవరికి వాళ్ళే చేసుకుంటున్నారు పండుగ, మనకు కనపడకుండా చేసుకుంటున్నారు. ఎట్లా అంటే అలా చేసుకుంటారు అట్లా అనమాట. పూర్వకాలంలో ఎంతమంది బాగా కలిసి చేసుకునేవారు, కలిసిమెలిసి చేసుకున్నారు, అంతా బాగుండేది. కాదు, ఇప్పుడు ఆ కలిసిమెలిసి తిరగడం లేదనమాట.
0: అవును,
1: పండగ వచ్చిందా పోయిందా అన్నట్టుంది.
0: అంతే కదండి, కరెక్ట్.
1: అంతే అది. అందులో ఈ మధ్య వర్షం పడలే కాబట్టి ఇంకా ఎక్కువ వేడింది. అక్కడ సార్ అక్కడ ఎట్లుంది?
0: ఇక్కడ వర్షంగానే ఉందండి. మీరు రామయ్య గారు ఫోన్ చేశారు కదా, అందుకోసం నిన్నటి నుంచి వర్షం తెప్పించాం. కొంచెం చల్లగా ఉంటుందండి.
1: చల్లగా ఉందా?
0: కొంచెం చల్లగా ఉందండి, వర్షం పడుతుంది లైట్ గా పడుతుంది. నిన్న మీకు పడుతుందండి వర్షం?
1: మాకి ఆడ సార్ ఎండ పెడుతుంది, ఎండ వేడి ఉక్కపోతా, ఎండాకాలం పోయినట్టే లేదు.
0: అయ్యో, మీరు చెప్తే నేను ఆల్రెడీ మీకు వాట్సాప్ లో కొంత వర్షం పంపించేవాడి కదా.
1: పంపించండి, ఇప్పుడే
0: నేను ఇప్పుడు పంపిస్తాను. కాల్ కట్ చేసి వెంటనే.
1: ఎంత మంచి సార్ అనుకుంటా.
0: నేను తప్పకుండా మీరు కాల్ కట్
1: చేసి సార్, ఇంకా మంచి సార్ అనుకుంటా,
0: తప్పకుండా పెడతాను సార్ మీకు వర్షం. నేను డెఫినెట్ గా పంపిస్తాను మీకు. చెప్పండి సార్, ఇవాళ ఏం పాట విందాం అనుకుంటున్నారు రామయ్య గారు?
1: సార్
0: ఇవాళ ఏం పాట విందాం అనుకుంటున్నారు?
1: అందరికీ ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.
0: సో మీకు కూడా మా అందరి తరఫున ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు.
1: పండుగ వస్తుంది కాబట్టి మాకు కూలీ నెంబర్ వన్ సినిమా, ఇంకా వినాయకుడు గుర్తు చేసుకున్నారు కాబట్టి ఆ పాటే సార్.
0: తప్పకుండా తప్పకుండా.
1: ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట అంటే అది, అన్ని పాటలు బాగుంటాయి, ఇది ఇంకా తనివి తీరు సార్. ఇది
0: అవునండి, చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఇళయరాజా గారి మ్యూజిక్ కూడా అంత బాగుంటుంది, దాంట్లో బాలసుబ్రహ్మణ్యం గారి పాడి విధానం బాగుంటుంది, వెంకటేష్ గారు యాక్ట్ చేసే విధానం చాలా చాలా చాలా చాలా బాగుంటుంది. అంతే కదండి,
1: చాలా చాలా చాలా అండి. మీరు కూడా బాగా వెనకేస్తారు సార్.
0: సో వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి రామయ్య గారు. మరి చెప్పండి,
1: ఒక పాట పాడచ్చా నేను? మరి
0: పాడండి తప్పకుండా.
1: చాలా రోజులు మీతో పాట పాడకండి.
0: ఎప్పుడో చాలా 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చేసినప్పుడు ఒకసారి పాడారు, మళ్ళీ తర్వాత ఇంక పాడలేదు.
1: అయితే ఒక పాట పాడేస్తారు, రెండు లైన్లు పాడేస్తాను.
0: తప్పకుండా అయ్యో, తప్పకుండా.
1: వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్నటి రేపటి సంధిక నిలిచిన

0: வந்தனம் அபிவந்தனம், நீ அந்தமே வகநந்தனம்.
1: సూపర్ అండి రామయ్య గారు. రామయ్య గారు, మీరు ఆ పాట పాడుతుంటే నాకు ఏమనిపించింది అంటే, ఒక అక్కినే నాగేశ్వరరావు గారు కనపడ్డారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీ పెళ్లి చూపుల్లో మీరు ఇదే పాట పాడారేమో అని నాకు డౌట్. లేవంటారా? ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ అండి రామయ్య గారు. అయితే మీరు అడిగిన సాంగ్ అయితే వచ్చేస్తుంది, వినండి.
0: వింటున్న ప్రతి ఒక్కరి కోసం
1: తప్పనిసరిగా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ డెడికేషన్ సార్. థ్యాంక్స్ అండి. కరెక్ట్ అండి రామయ్య గారు, మీరు చెప్పింది పండుగలు ఇప్పుడు మారిపోయి, ఒకప్పుడు పండగ కోసం మనం ఎదురు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే పండగ మన కోసం ఎదురు చూస్తూ ఉండండి. మరి అప్పట్లో పండగ అంటే కొత్త బట్టలు కొనుక్కోవడం దగ్గర మొదలు పెడితే ఒక నెల రోజులు ప్లానింగ్ ఉండేది. మరి ఈ రోజున ఇమ్మీడియట్గా బై నవ్ అని ఒక చిన్న ట్యాప్ చేసేసి బట్టలు తెప్పించేసుకుంటున్నాం. మరి అప్పట్లో ఉన్న మజ ఎప్పుడైతే లేదు కదండి. మరి రామయ్య గారు అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అడిగారు కదా, మరి ఆయన కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం కూడా వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండండి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 మస్తు టైం పాస్ అండి. మనకు కాలర్ ఉండండి, వార్త మాట్లాడతాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో,
1: హలో, నమస్తే అండి. ప్రసాద్ గారు
0: సార్, నమస్తే. మాణికల్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్. వాటి గుర్తుపెట్టారు,
0: గుర్తుపెట్టాను. చాలా కాలం అయిందండి మీతో మాట్లాడి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? ఏం సార్ విషయాలు ఎలా ఉన్నాయండి? పనులన్నీ బాగున్నాయా? వర్షం అది పడుతుంది అక్కడ? అవునంటారా? ఫోన్లండి, కొంచెం చల్లబడింది. వెరీ గుడ్ అండి. మాణికల్ గారు, నేను ఒక టాపిక్ తీసుకున్నాను, విన్నారా? మీకు ఏ పండుగ అంటే మామూలుగా యూజువల్ గా ఇష్టం అండి? మీ చిన్నప్పుడు పండుగ అనేటప్పటికి ఏ పండుగ వచ్చేది? అందులో పండుగ టైంలో ఎక్కువ ఎవరు అల్లరి చేసేవారు, అది కూడా చెప్పండి.
1: నాకు చిన్నప్పుడు పండుగల్లో అయితే దీపావళి మంచి ఇష్టంగా ఉండేదండి. మా నాన్నగారు ఎన్ని రూపాయలు మందుగుడి సామాన్ కొంటారు, అందరికన్నా ఎక్కువ నేను కాల్చాలా, ఎక్కువ లైటింగ్ తేవాలా, ఊరంతా గొప్పగా చెప్పుకోవాలన్నట్టు దీపావళి అంటే సమయంగా ఉండదు. ఏదో మా నాన్నగారు సోమ తగ్గట్టు కొన్ని వారంటే ఏదో చేసుకుంటాం అండి.

0: తర్వాత పండ్ల భోగి సంక్రాంతి వచ్చిందంటే ఒక నెల రోజుల ముందు నుంచే మా అమ్మ ఒక జంతికలు ఉండేసి ఒక పెట్టిలో పెట్టేదండి. నిన్న పెట్టి అని ఉండేది అందులో పేపర్లు వస్తే పేపర్ లో పెట్టేదండి. డైలీ తింటా
1: ఉండేవాళ్ళండి.
0: తర్వాత పండగ అన్ని రకాల వంటలు వండేవాళ్ళండి. ఇప్పుడు వండుకుంటాం అండి. ఇప్పుడు మేము రెడీమేడ్ ఏమి ఉండదు. ఇప్పుడు కూడా వండుకుంటాం అండి. ఇప్పుడు తింటా
1: ఉండాలి.
0: ఏ పండగకైనా సరే మేము సొంతంగా వండుకోవాలని చేసుకుంటాం. అన్ని పండుగలు చేసుకుంటాం అండి.
1: గ్రేట్ అండి. అప్పటికి అప్పటి రోజులకి ఇప్పుడు రోజులకి మీరు పండగల్లో ఉన్న తేడాలు గమనించారు? అసలు ఏం గమనించారు?
0: అప్పుడు మా ఇంట్లో వినాయకుని పెట్టుకుంటే నాకే తెలిసింది. ఇప్పుడు మా ఇంట్లో వినాయకుని పెట్టుకుంటే ఫోటో చేసి స్టేటస్ లో పెడితే ప్రసాద్ గారు చూస్తున్నారు, విజయ్ గారు చూస్తున్నారు, పిన్ని గారు చూస్తున్నారు, బాబాయ్ గారు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు.
1: అవునండి, కరెక్ట్ అండి.
0: అప్పుడు స్టేటస్ లేవు కదండి. నా వినాయకుడు మా ఇంట్లో వినాయకుడు ఎలా ఉన్నాడో ఎవరికి తెలిసింది.
1: మీకు ఇంకోటి తెలుసు అండి, మన పండగల్లోనూ వాటిలోనూ ఫోన్ అనేది ఒక ముఖ్యమైన వ్యక్తి అయిపోయింది. ఆ మనిషి ఆ ఫోన్ అనే వ్యక్తి లేకుండా అసలు ఏది జరగట్లేదండి.
0: అవునండి, ఆ ఫోన్ లేకపోతే ఇప్పుడు మన పండగ ఏ పండగ కూడా చేయలేము. పూజ చేస్తాను, ఫోన్ కట్టు వస్తే పూజ చేస్తాను.
1: అవునండి, సో గ్రేట్ సార్.
0: అది వరకు పుస్తకం తీసేటప్పుడు ఫోన్ పుస్తకం చదివేటప్పుడు పూజ చేసేవాడిని. అయితే నేనైతే పుస్తకం చేస్తాను కూడా ఫోన్ కూడా ఉండదు. అసలు ఫోన్ కట్ట ఉండదు. లాస్ట్ అంతా అయిపోయిన తీస్తే ఫోటో చేస్తాను తప్ప ఫోన్ పక్కన పెట్టేసి బైక్ మూట్ లో పెట్టేసి నేను పుస్తకం చూసి మొత్తం పూజ అంతా పూజ చేసేసి ఫోన్
1: చేసేస్తాను.
0: ఫోన్ వాడుకుంటూ తక్కువ ఉంటానండి. ఫోన్ నేను పూజ చేసేటప్పుడు ఫోన్ చేసేటప్పుడు లేకపోతే ఫోన్ వాడినా వర్క్ లో బాగా బిజీ వర్క్ ఉన్నా ఇలా తింటారు కూడా.
1: నైస్ అండి. మరి ఇవాళ ఏం పాట విందాం అనుకుంటున్నారు మాడికెళ్ళ గారు?
0: అందరికి వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు, విజయ్ గారికి, చిన్ని గారికి, బాబాయ్ గారికి, అందరికీ కూడా. సర్కస్ రాముడు అండి సినిమా పేరు.
1: సర్కస్ రాముడు. దాంట్లో ఏం పాట విందాం అనుకుంటారు?
0: ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేను అనే సాంగ్.
1: ఓ బొజ్జ గణపయ్య నీ బంటునే. షూర్ అండి మాణికెల గారు, తప్పకుండా మీ గురించి,
0: అందరికోసం, మీకోసం, నా కోసం కూడా.
1: తప్పకుండానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు మా అందరి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు అండి. హ్యాపీగా చేసుకోండి, ఏ విఘ్నాలు లేకుండా మొత్తం మీ జీవితం హ్యాపీగా సాగాలని మరీ మరీ కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాణికెల గారు. సో మాణికెల గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు కాల్ చేశారు. సో మీ ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. మాకు మంచి మంచి కాలర్స్, అదేవిధంగా మంచి మంచి శ్రోతలు ఉన్నంతకాలం మంచి మంచి ప్రోగ్రామ్స్ మేము అందించడానికే ప్రయత్నిస్తూ ఉంటామండి. సో మరి మాణికెల గారు మీరు అడిగిన పాట అయితే వచ్చేస్తుంది, వినేం చేయండి.

ఓ బుద్ధ గణపై అన్ని బంటు నేనయ్య నీ సవితెప్పుడో చెప్పవయ్య ఈ సవితి పోరే తీర్చవయ్యా.

తనకు తలి తిరిగినాదంటే పులి మీద పుట్టలాయమగోళ చుక్కలొచ్చిన వేళ చూసి పోదామంటే కళ్ళతోనే కాల్చి చంపాల గొడవేమిటో

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఓకే, బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదండి, మనకు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఎల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళ్యం నుంచి మస్తాన్ బాషా సార్. శుభ మధ్యాహ్నం సార్, శుభ సాయంత్రం సార్.
0: మస్తాన్ బాషా గారు, శుభ మధ్యాహ్నం అండి. ఎలా ఉన్నారు? మీతో నేను మొదటిసారి అనుకుంటా మాట్లాడటం.
1: అవును సార్, మొదటిసారి సార్.
0: ఎలా ఉన్నారు సార్? బాగున్నారా?
1: బాగున్నారు సార్, బాగున్నారు సార్.
0: ఏం చేస్తుంటారండి మస్తాన్ బాషా గారు?
1: కార్పెంటర్ వర్క్ చేస్తాను, తబలాలు తయారు చేస్తాను సార్.
0: ఓ, తబలాలు తయారు చేస్తుంటారు. ఓకే ఓకే,
1: వెరీ గుడ్.
0: ఇప్పుడు తబలాలు అవన్నీ కూడా ఉందండి, డిమాండ్ ఉందా? కొనేవాళ్ళు వాళ్ళు ఉన్నారు బాగా?
1: మన పక్క డిమాండ్ లేదు సార్,
0: బయట
1: హైదరాబాద్ కాడి నుంచి ఢిల్లీ, పూణే, లక్నో, పంజాబ్ అటు పక్క ఉంది సార్, వాడుతున్నారు తబలాలు. చాలా వెరైటీస్ కూడా ఉంటాయి సార్ తబలాలు.
0: ఓ గ్రేట్ అండి. అసలు ఒక తబలా తయారు చేయడానికి ఎంత టైం పడుతుందండి మామూలుగా?
1: ఒక తబలా తయారు చేసేదానికి ఒక వారం 10 రోజులు పట్టద్ది సార్ మొత్తం.
0: ఓకే,
1: ఆ స్కిన్ మామూలుగా పచ్చి స్కిన్ తీసుకుని వచ్చి దాన్ని కెమికల్లో నానబెట్టి అదంతా ఎండబెట్టి తర్వాత ఆ స్కిన్ లో మనకు దానికి తీసుకుని రౌండ్ బిళ్ళలకు వచ్చి దానికి వేసి దానికి జడ అంటారు, గజరా అంటారు హిందీలో. ఆ జడ గజరా అల్లిక వేసి అది ఎండలో పెట్టి మళ్ళీ అల్లిక మీద డబుల్ స్టిచ్చింగ్ వేసి అల్లికేసి మళ్ళీ దానికి కరిణి శాహి అంటారు, మధ్యలో బ్లాక్ గా ఉంటది, అది మధ్యలో ఆ కరిణి శాహి వేసి అప్పుడు మనం శృతి శుభకంగా స్కిన్ తో తయారు చేసిన తాడు లాంటిది ఉంటది, వార్ అంటాం దాన్ని, అది వేసి దాంతో లాగి దాంట్లో చిన్న చిన్న చక్క ముక్కలు రౌండ్ గా ఉంటాయి స్టిక్ లాంటి, ఆ చక్క ముక్కలు పెట్టి గట్టీలు అంటారు, అవి పెట్టి శృతి చేసుకునే దానికి లూజ్ అయితే హ్యామర్ తో కింద కొట్టే ఆ శృతి అనేది పెరగద్ది. దాంట్లో శృతులు ఉంటాయి సార్, 1, 1.5, 2, 2.5, 3, 4, 4.5, 5, 5.5, 6, 6.5, 7.
0: ఓ గ్రేట్ అండి, చాలా
1: దాకా ఉంటాయి దాంట్లో శృతులు. ఇలాగే బేస్ తబలా అని కూడా ఉంటది, ఆ బేస్ తబలాలో కూడా ఇలాగే శృతులు ఉంటాయి సేమ్. ఎట్లా సార్ ఇది తబలాలు డప్పులు అయ్యి కాంగోస్ గుళ్ళో డంకాలు ఈ తయారు చేస్తాం సార్?
0: గ్రేట్ అండి. ఒక తబలా ఇప్పుడు మామూలుగా ఎంత రేట్ ఉంటుంది సార్?
1: తబలా ఉంది సార్, 20,000 దాకా కూడా ఉంది సార్.
0: 20,000 వరకు ఉంది, గ్రేట్ అండి.
1: మామూలుగా తక్కువ రేట్లలో కూడా ఉన్నాయి నేర్చుకునే వాళ్ళకి, అవి వాళ్ళకి సరిపోతాయి నేర్చుకునే స్టూడెంట్స్ కి. ప్రొఫెషనల్ గా వాయించాలి మనం చేయాలన్నప్పుడు తబలా గానీ డోలక్ గానీ 20,000 దాకా ఉంది హైయెస్ట్ రేటు.
0: గ్రేట్ అండి, గ్రేట్.
1: క్వాలిటీ ఉంటుంది సార్, క్వాలిటీ తగ్గ రేటు. దాంట్లో బ్రాస్ కాపర్ వస్తుంది డగ్గాలో. తబలా రైట్ లో మాత్రం పనస కర్ర గాని సీసంలో వచ్చి రెడ్ సీసం అని బ్లాక్ సీసం అని ఉంది. అలాగా డోలక్ వచ్చేసరికి డోలక్ మెయిన్ పనస మనకు.
0: ఓకే ఓకే, అవునండి, సౌండ్ బాగా రావాలి కాబట్టి
1: పనస లో గాని మన నెల్లూరులో గాని పనసే నడుస్తుంది.
0: ఓకే ఓకే ఓకే ఓకే.
1: మనకు ఇటు చూస్తే హైదరాబాద్ ఢిల్లీ పక్క పోతే ఎగిస్ కర్ర సీసం కర్ర ఎక్కువ వాడతారు.
0: ఓ గ్రేట్ అండి.
1: సీసం లో బ్లాక్ సీసం మెయిన్, రెడ్ సీసం వైట్ సీసము మూడు ఉన్నాయి దాంట్లో. అట్లాగా ఒక్కో దగ్గర ఒక్కొక్కటి చలామణి లో ఉంటది కర్ర.
0: గ్రేట్ అండి మస్తాన్ బాషా.
1: అయినప్పటికీ పనస క్వాలిటీ
0: అవునండి, అవునవును.
1: ఎక్కడ ఏం మారినా మన మంగళ వైద్యానికి డోలు అంటారు, ఆ డోలుకి మాత్రం పనసే వేస్తారు. ఎర్రచంద్రం కర్ర కూడా ఏరు.
0: ఓకే ఓకే,
1: చాలా కాస్ట్ ఎర్రచంద్రం అయినా ఏరు. ఎందుకు ఏరంటే ఒక పనస కర్రే ఆ క్వాలిటీ ఇస్తుంది అని చెప్పి తెలుసు సంగీత
0: కళాకారులు. అవునండి, అవునండి. ఈవెన్ స్పీకర్స్ అవన్నీ కూడా వుడ్ తోటి ఇదివరకు తయారు చేసినప్పుడు అన్ని కూడా పనస తోటి తయారు చేసేవారండి. పనస ఉంటేనే ఆ సౌండ్ గానీ ఆ బేస్ గానీ బాగా వస్తుందని చెప్పేసి అందరూ పనస కర్రనే వాడుతూ ఉండేవారు. మస్తాన్ బాషా గారు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ టైం వేస్ట్ చేశారంటే నాకు తెలియదు కానీ సరే. మరి ఈవేళ టాపిక్ విన్నారా సార్?
1: ఒకసారి చెప్పండి సార్.
0: ఇవాళ ఏం లేదు సార్, మన పూర్వకాలం పండుగలు అన్ని బాగా చేసుకునే వాళ్ళం. అప్పటికి ఉన్న పండుగలకి ఇప్పుడు ఉన్న పండుగలకి తేడాలు మీరు ఏమైనా గమనించారా అని?
1: ఉంది సార్, చాలా తేడాలు ఉన్నాయి. ఏంటంటే ముఖ్యంగా పండగల్లో మనం వాడేటటువంటి ఆహారపు అలవాట్లలో ఇంత ముందైతే స్టీల్ మట్టి గ్లాసులు, తర్వాత ఇంకేమైనా ఇస్త్రీ ఆకులు మట్టి గ్లాసులు పెట్టేటోళ్ళు, నీళ్లు తాగిన మట్టి గ్లాసులు, అన్నం తినేదానికి ఇస్త్రీ ఆకులు,
0: అవునండి,
1: చాలా ఆరోగ్య

0: రంగా ఉండేది, పోను పోను అప్డేట్ అయ్యింది ప్రపంచం. అట్లాగా సిల్వర్ వచ్చింది, దాని తర్వాత స్టీల్ వచ్చింది, స్టీల్ తర్వాత ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చేసాయి ఇంట్లోకి. ప్లాస్టిక్ వాడకూడదని ఒక పక్క చెప్తానే ఉన్నారు, కంపెనీ వాళ్ళు లైసెన్స్లు తీసుకుని తయారు చేస్తున్నారు. అలాగా సార్, ఈ ప్లాస్టిక్ వాటర్ గ్లాసుల్లో మైక్రో పార్టికల్స్ ఉంటాయి, అవి వాటర్ తాగేటప్పుడు సరిగ్గా కడగరు, అది ఆటోమేటిక్ గా ఈ కడుపులోకి పోయి క్యాన్సర్ కారకాలకి దారి చేస్తుంది. దాని తర్వాత వచ్చి మనం ఇప్పుడు భోజనం చేసే ఏ ఫంక్షన్స్ లో అయినా అట్ట ప్లేట్లు అని చేస్తారు, కానీ దాని మీద పల్సటి లేయర్ ఉంటుంది
1: సార్,
0: మన ఇంటికి కంటే పల్సంగా ఉంటది. అది తీస్తున్నప్పుడు చూశాను, వేరే వాళ్ళు తీస్తున్నప్పుడు కూడా లేరు. ఈ భోజనాలు చేసిన తర్వాత ఒక పక్కన పడేస్తారు ప్లేట్లు. ఆవులు గేదెలు అయి ఏం చేస్తా అంటే ఆకలికి తట్టుకోలేక ప్లేట్ తో సహా
1: తినేస్తాయి.
0: వాటికి అలవాటు ఎందుకు వచ్చిందంటే ప్లేట్ తో సహా తినేది పూర్వం ఇస్తిరి ఆకులు అరిటాకులు తిని అలవాటు అయింది. అలాగా సహజ సిద్ధంగా అవి తిన్నాయి కాబట్టి తప్పు దాంది కాదు, మానవుడి మనం మన యొక్క ఇదిలో మనం చూసి అప్డేట్ అయ్యి ఒక్కాకులతో తయారు చేస్తున్నారు ప్లేట్లు ఇప్పటికిను. అవి మనకు లేవు, నెల్లూరులో పెద్దగా ఏమి దొరకటం లేదు. ప్రతి దగ్గర అవైలబుల్ షాపుల వాళ్ళే ఇప్పుడు కొనేవాళ్ళు ఉంటారు. కొనేవాళ్ళు ఎంత అలవాటు లేకపోయినాను అమ్మేవాడు అలవాటు చేస్తే ఆటోమేటిక్ గా ఇవ్వాలి, కాకపోతే రేపు అలవాటు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: గ్రేట్ సార్, మంచి.
0: అంటే ఇప్పుడు తయారు చేసి వదిలిపెట్టారు కాబట్టి స్టీల్ ప్లేట్లు ప్లాస్టిక్ ప్లేట్లు వాడుతున్నారు జనాలు. తయారు చేసేవాడు ఆటోమేటిక్ గా దాని బదులు ఆల్టర్నేట్ ఇది తయారు చేసి అమ్మితే ఆటోమేటిక్ గా ఇదే
1: కొనుక్కునేవాడు.
0: అలా అని చెప్పి దయచేసి నేను రిక్వెస్ట్ గా అడుగుతున్నాను, ప్రకృతిని మనం కాపాడుకుందాం, మనం చాలా జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే ప్రకృతిని మనం కాపాడుకుంటే మమ్మల్ని ప్రకృతి
1: కాపాడుతుంటుంది. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు సార్ మస్తన్ బాషా గారు. మరి ఇవాళ ఏం పాట విందాం అనుకుంటున్నారు సార్?
0: గుండమ్మ కథ సినిమాలో నుంచి ఇది సార్. సార్ గుండమ్మ కథలో నుంచి లిస్ట్ చెప్పండి సార్. ఆ పాట వచ్చి
1: లేచింది నిద్ర లేచింది మహిళా లోకం ఉంది,
0: అది కాదు సార్.
1: తర్వాత అలిగిన వేళ్ళనే చూడాలన్న పాట ఉంటుంది.
0: ఇంకోటి సార్,
1: ఇంకోటి మనిషి మారలేదా?
0: అదే సార్, అదే. అంటే మనిషి ఎంత ఎంత ఎంత ఎంత ఎత్తుకు ఎదిగినాను కూడా అతని యొక్క ఆశ చావలేదు. ఆశ అనేది ఉండాలి సార్, ఆశ అతి ఆశగా ఉండకూడదు. మన ఆశ వేరే వాళ్ళ నిద్రపోయిన ఆశల్ని మేల్కొనేటట్టుగా చేయాలి, కానీ వేరే పర్యావరణానికి హాని చేసేటట్టుగా ఉండకూడదు. లాస్ట్ కి మనుషులు క్రూర ముగముల క్రూరలు తీసి అమ్ముకున్నా కూడా వాడి యొక్క ఆశ చావలేదు, ఇంకా ఏదో చెయ్యాలి అని చెప్పి అడవిలో ఏనుగుల దంతాలు కూడా స్మగ్లింగ్ చేసి అమ్మారని మనం చాలా టీవీల్లో చూసాం, సినిమాల్లో చూసాం.
1: ఇలాంటి
0: పాట వినడం చాలా బాగుంటది సార్.
1: తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: మా ఫ్రెండ్స్ అందరి కోసం అందరికి హాయ్ చెప్తూ, వింటున్న శ్రోతలందరికి హాయ్ చెప్తూ సెలవు సార్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా, మా తరఫు నుంచి మీ తరఫు నుంచి కూడా పెద్ద హాయ్ అండి. సో మీరు అడిగిన సాంగ్ అయితే వస్తుంది, విని ఆనందించండి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4లో ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే పాత కాలంలో గడిపాం కదండి. సో మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం అండి. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో
0: సార్, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? నేను సూపర్ డూపర్ గా ఉంటాను సార్. ఎప్పుడైనా శంకరయ్య గారితో మీతో ఎప్పుడైనా మాట్లాడానా? నేను ఇదే ఫస్ట్ టైమా?
1: ఒక్కసారి మాట్లాడిన సార్, చాలా రోజులు అయింది.
0: అవునంటారా? ఓకే. ఏం చేస్తుంటారండి శంకరయ్య గారు?
1: మేము చేనేత కార్మికులం సార్.
0: అవునా? వెరీ గుడ్ అండి. ఏంటి సార్ విశేషాలు, ఎలా ఉన్నాయి పండగ హడావులు అవన్నీ స్టార్ట్ అయ్యాయా మీకు?
1: స్టార్ట్ అయింది సార్.
0: ఓకే.
1: ఎల్లుండే కదా, రేపు ఒక్కరోజు గ్యాప్.
0: అవునండి. చెప్పండి సార్, మీరు పూర్వకాలం పండగలకి ఇప్పుడున్న పండగలకి ఏమైనా తేడాలు గమనించారా? ఏంటి ఆ విషయాలు కొంచెం మాతో పంచుకోండి సార్.
1: సార్ అంత దూరం తెలియదు, అప్పటికి ఇప్పటికి చాలా వరకు మారిపోయింది సార్. అప్పుడు ఏంటంటే సంక్రాంతి మా ఏరియాలో ఎక్కువ సంక్రాంతి పండగ అంటే ఎక్కువ పిల్లకాయలు, అప్పుడు గుడలు అనేది కూడా అప్పుడు ఎక్కువ అదే పండగ. ఈ దసరా అనేది, వినాయక చవితి అనేది ఈ మధ్య ఒక 10-15 నెలల నుంచి సార్. మరి వినాయక చవితి అయితే 10-10 సంవత్సరాల నుంచి బొమ్మలు బజార్ ఒక బొమ్మ పెట్టి ఇప్పుడు చేయడం, ఇంతకు ముందు రోజుల్లో లేదు సార్ ఇంత ఇదిగా.
0: అవునండి.
1: సంక్రాంతి అప్పుడు రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుందంటే అది ఒక సంతోషం, అది ఒక భలే హ్యాపీగా ఉండేది పిల్లకాయలం అప్పుడు.
0: అవునండి. అవునవును.
1: ఇప్పుడు కాలం తగ్గట్టు అంటే టౌన్ లో చేసేవాడు సార్ దసరా అనేది, వినాయక చవితి అనేది నెల్లూరు అక్కడక్కడ ఉండేది అనుకుంటా. ఇప్పుడు పల్లెలు అన్ని మొత్తం భలే సందడిగా బాగా సంతోషంతో చేస్తుంటారు పండగ.
0: గ్రేట్ సార్, గ్రేట్ అండి.
1: సార్ నా దేశం సినిమాలో నుంచి,
0: నా దేశం, ఓకే,
1: చల్లలమ్మ అనే సాంగ్ ఉంది సార్, అది వినిపించండి సార్.
0: నా దేశం నుంచి చల్లలమ్మ అండి. తప్పకుండా సార్. సో డెఫినెట్ గా మా డేటాబేస్ లో ఉంటే మాత్రం డెఫినెట్ గా మీ గురించి ఆ సాంగ్ అయితే మాత్రం ప్లే చేస్తామండి. శంకరయ్య గారు, మీకు మా అందరి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు సార్. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో మీరు అడిగిన పాట డెఫినెట్ గా ప్లే చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనండి?
1: థ్యాంక్స్ సార్.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన పండుగలు అయితే మాత్రం అనుకుంటూ ఉంటామండి. సో పండుగ అంటే కొత్త బట్టలు అవి అనుకుంటామండి, కానీ కొత్త బట్టలు కానీ కాదండి పండుగ అంటే. పండుగ అంటే ఖరీదైన గిఫ్ట్లు కూడా కాదు, పండుగ అంటే అసలు పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ కానీ కాదండి. అంటే పండుగ అంటే మనతో ఉన్న మనుషుల్ని గుర్తు చేసుకోవడం, మనకి దూరమైన వాళ్ళని తలుచుకోవడం, మన కుటుంబాన్ని దగ్గర చేసుకోవడం అనేది మాత్రం చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ పండుగ గురించి మీరు మాకేం విషయాలు చెప్తారు, ఏంటి అనేది మీరు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్ 9704949492కి కాల్ చేయండి. మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

0: వెల్కమ్ బ్యాక్ టు రెడి విష్ణు 90.4 మస్త్ టైం పాస్కి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సో మనకి ఇంకొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడుతామండి. వెల్కమ్ టు రెడి విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో సార్, నమస్కారం అండి. నేను నాగేశ్వరరావు ఎనుగంటి భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: సార్ రాజేశ్వర గారు నమస్తే, ఎలా ఉన్నారండి? బాగున్నారా?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి, బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా ఉన్నారండి, అంత కులాసనా?
1: ఇంత కులాస సార్, చాలా రోజులు అయింది మీతో మళ్ళీ మాట్లాడక. దాదాపుగా 7-8 నెలలు పైచిల్లర అయింది అనుకుంటాను.
0: ఆల్మోస్ట్.

0: అంటే బా చేసి కరెక్ట్ అండి, ఒక 8 నెలలు అవుతున్నాయి కదా, అప్పుడే ఒకసారి చేశాను, మళ్ళీ మళ్ళీ చేయలేదు లైవ్ ప్రోగ్రామ్. చెప్పండి సార్ రాజేశ్వర్ గారు, వర్షాలు ఏమైనా పడుతున్నాయండి అక్కడ? ఇంకా ఎండగానే ఉందా మీకు?
1: వర్షాలు బాగున్నాయి సార్, ఇవాళ బాగానే దంచి కొట్టింది మాకు. ఎందుకంటే మాకు కొంచెం ఇప్పుడు జంగల్ అంటే అడవి ప్రాంతం ఉంటుంది మాకు, కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది.
0: ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ సార్. సార్ విన్నారండి ఇవాళ టాపిక్, మనం మాట్లాడుకుంటున్న టాపిక్
1: పండుగల గురించి అంటున్నారు కదా.
0: అవునండి, అసలు మీ రోజుల్లో అప్పట్లో ఉన్న పండుగలకి ఇప్పట్లో ఉన్న పండుగలకి తేడాలు అసలు ఏమనుకుంటున్నారు మీరు, అసలు ఎలాంటి తేడాలు ఉన్నాయి?
1: ఆ రోజుల్లో అంటే అప్పట్లో పండగ అంటే ఇంత పాపులారిటీ లేదండి, ఇంత పాపులారిటీ లేదు, ఇంత ఇంత ప్రయోజనకారిగా లేదు. అప్పుడు పండగ అంటే పండగ, ఫస్ట్ తొలి ఏకాదశి దశ అని ఒక పండగ వచ్చింది, పండగల్లో ఒకటి తొలి ఏకాదశి. మా అప్పుడు ఏకాదశి పండగ వచ్చిందంటే అప్పుడు బాగా జొన్నలు పండేదండి.
0: ఓకే,
1: జొన్న పంట అదైనా జొన్నల్లో ఏంటి పచ్చ జొన్నలు పండేది. ఆ పచ్చ జొన్నల్ని తొలి ఏకాదశిగా మా అమ్మమ్మ నాన్నమ్మలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, తొలి ఏకాదశికి తొలి పండగకి మంగళం పెట్టాలని పొయ్యి మీద మంగళం పెట్టి ఏంచేవాళ్ళు అండి జొన్నల్ని, పేలాలు.
0: ఓకే ఓకే,
1: జొన్న పేలాలు ఏంచేవాళ్ళు. ఆ జొన్న పేలాలని కొట్టేసి ఆ దంచి అంటే రోల్లో దంచేసి, అప్పుడు మిక్సీలు కూడా లేదు, రోళ్ళు ఉంది, రోళ్ళల్లో దంచి బెల్లం వేసి దంచేసి ఒక కుండ మట్టి కుండలో పెట్టేవాళ్ళు అండి.
0: ఓకే ఓకే,
1: ఆ కుండలో పెట్టిన తర్వాత అది ఒక ఏకుడి పిండి అని, దాన్ని ఏమో పేలప పిండి అనేది.
0: ఓకే,
1: ఫస్ట్ పేలంతా తయారు చేసిన పేలప పిండి ఫస్ట్ తినాలని చెప్పేసి తల అంత ఒక బౌల్ లో అంటే, ఆ బౌల్ కూడా బౌల్ అంటే పెద్ద ఈ రాతండి లేకుండా మూకుళ్ళే
0: ఉండేవి,
1: మట్టి మూకుళ్ళలో తల ఇంత పోసుకొని తినేవాళ్ళు, పనులకు పోయి వచ్చేసి తినేవాళ్ళు. తర్వాత ఇంకోటి ఏకు పిండి అని కొట్టేవాళ్ళు అండి, అది కూడా జొన్న పిండి.
0: ఓకే,
1: ఏకు పిండి దాన్ని అంటే జొన్నలు బాగా ఇది నానబెట్టి దంచిన తర్వాత పిండి కొట్టేవాళ్ళు, ఆ పిండిని మొత్తం ఇది కోడేవాళ్ళు, చాటలతోటి కోడేసి మంచిగా తెల్ల అంటే నునుపుగా బాగా తెల్లగా కోడి దాన్ని ఏపేవాళ్ళు మంగళంలో ఏంచేసి బెల్లంతో ఏంచి మళ్ళీ రోట్లో వేసి దంచేసి అది కొండలో పెట్టి మాగించేవాళ్ళండి. బాగా మాగిన తర్వాత దరిదాపుగా 2 నెలల వరకు తినేదండి అది ఆ పిండి.
0: గ్రేట్ అండి,
1: అంత టేస్టీగా ఉండేది, కొండలో మాగి ఉండేది పిండి, ఆ ఏకుడి పిండి పేలప పిండి తినేసి ఇది చేసేవాళ్ళు. తర్వాత అతి ముఖ్యంగా మాకు పండగలు అంటే అప్పుడు చిన్న చిన్న మీకు ఇవన్నీ లేవండి, దసరా దీపావళి ముఖ్యమైన పండగల్లో దసరా దీపావళి సంక్రాంతి ఈ మూడే పండగలు. ఇప్పుడు వస్తున్న ఈ పండగలన్నీ ఎప్పుడు వినాయక చవితి అంటే అప్పుడు వినాయక చవితిని సరికి చేయలేకపోయాడు. వినాయక చవితి ఎప్పటి నుంచి వచ్చిందంటే ఒక సినిమా పాట వచ్చిందండి, దండాలయ్య ఉండాలయ్య అనే సినిమా దగ్గర నుంచి బాగా పాపులారిటీ
0: అయింది. అవునండి అవునండి, యాక్చువల్లీ అప్పుడు పూర్వకాలం అసలు ఈ పండగల దగ్గర కూడా ఏంటంటే, అంటే మన ఈ స్వాతంత్ర సమరం ఈ టైంలో బాలగంగాధర తిలక్ గారు ఏంటంటే మొత్తం అందరికీ కూడా అసలు స్వాతంత్రం గురించి వాటి గురించి అందరికీ విపులంగా చెప్దాం అసలు ఏంటి అన్న ఒక దాని మీద ఆయన ఫస్ట్ స్టార్ట్ చేశారటండి బాంబేలో.
1: అవునండి,
0: దాని తర్వాత నుంచి అది మెల్లిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో మీరు చెప్పినట్టు ఏంటంటే కొంచెం ఈ సినిమాల ప్రభావం అనుకోండి, లేకపోతే ఇప్పుడైతే మీ ఫోన్లో స్టేటస్లు నేను అలా పెట్టాలి ఇలా పెట్టాలి అంత బాగా పెట్టాలి అనుకుని ఇంకొంచెం బాగా చేస్తున్నారండి జనాలు.
1: అవును సార్, అవును సార్, కరెక్ట్.
0: ఇదివరకు మా చిన్నప్పుడు అయితే పండగ వినాయక చవితిని పండగ అనేవాళ్ళు కాదండి, ఓన్లీ పర్వదినం అనేవాళ్ళు.
1: పర్వదినం పర్వదినం పర్వదినం అనేది అది అయినా ఎవరు షాపులలో వీళ్ళు చావుకారులు బాగా ఎక్కువ చేసేదండి వినాయక చవితి చేస్తే అండి. మా చిన్నప్పుడు పండగ చేసుకుని ఇళ్లలోనే పెద్ద విగ్రహాలు పెట్టకపోయింది, మళ్ళీ పెద్ద ఒక 2 అడుగుల లోపల మట్టి విగ్రహాలు వాళ్ళేవి, రేగడి మట్టి తెచ్చి తయారు చేసుకునేవాళ్ళు, తయారు చేసి పూజ చేసిన తర్వాత దానిని మళ్ళీ నిమజ్జనం చేసుకునేవాళ్ళు. ఆ పూజ చేసిన తర్వాత అండి, ఆ పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం ఏం చేసేవాళ్ళు, ఎవరేమైనా చిట్లు తినాలట అండి ఆ రోజు. చిట్లు తినడానికి ఆ రోజు మంచిదట, చవితి రోజు చవితి చంద్రుడిని చూసి అంటే నక్షత్రం వేసుకుని చవితి చంద్రుడిని చూసి వేసిన తర్వాత చిట్లు తినడానికి బయటికి వెళ్ళి ఎవరు మీ ఇళ్ల మీద రాళ్ళు వేసేవాళ్ళు.
0: ఓకే, నీలాపనిందలో
1: నీలాపనిందలు రావాలి పోవాలి రావాలి అని తొలగిపోవాలనేసి రాళ్ళు వేస్తే చిట్టేవద్దు, అరే ఎవడరా రాళ్ళు వేసింది అని చెప్పేసి తిట్టే ఆ చిట్లు తినే ఇంటికి వచ్చేవాళ్ళు.
0: ఇది కొత్తగా ఉందండి, నేను ఎప్పుడు విన్నాను,
1: ఎప్పుడు వినలేదా మీరు? ఆ తర్వాత మళ్ళీ ఈ వినాయక చవితి చవితి చేసుకున్న తర్వాత ఇట్లా చేసి ఇట్లా చిత్తి తినుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళండి. అది వినాయక చవితి. అంతేగాని ఇప్పుడేమో ఊరు ఊరు వాడ వాడ పల్లె పల్లె అసలు వీధి వీధికి ఒక

0: పెడుతున్నారు,
1: కాంపిటీషన్ అండి, మాది అంత ఎత్తుంది మీది ఇంత ఎత్తుంది. సో
0: అది చాలా ఇదైతుందండి. ఇప్పుడు మనం వాట్సాప్ స్టేటస్ లో వీటిలో చూస్తున్నాం చాలా రకరకాలుగా విగ్రహాలు పెడుతున్నారు. ఆ వినాయకుడిని కూడా ఒక పూజగా చేస్తున్నారు అనుకోండి, చేసినా కూడా నాకైతే అంత ఉంటలేదండి. ఆ పాటలు ఏంటి, ఆ మైక్ దగ్గర ఏమేమి పెడుతున్నారండి, మళ్ళీ ఈ రికార్డింగ్ డాన్సులని మనం చాలా చాలా నవరాత్రి.

0: అనుకుంటున్నారండి రాజేశ్వర గారు.
1: సరే సరే, నేనైతే ఈ వినాయకుడు గురించి పూలు పత్రిలు సేకరించే వాళ్ళు ఇప్పుడంటే కొనుక్కున్నారు, బజబజాలు పూలు పత్రిలు పెట్టి అమ్ముతున్నారండి మార్కెట్ లో. నేను అప్పుడు అడవికి పోయేసి రకరకాలైన పత్రి తెచ్చేది, పూలు పత్రి కోసుకొచ్చేసి అడవిలో. చెట్లు బాగా పరిమితం ఉన్నాయి కదా, అడవులు బాగుండేది మాకు. అడవిలో పోయేసి 10 మందికి పంచిచ్చేది ఆ పత్రి
0: అంతా.
1: ఆ ఆకులు పెట్టేసి మళ్ళీ చెరువుల దగ్గరికి వెళ్ళేసి కలువ పూలు దొరికేది, కలువ పూలు ఇవన్నీ పంచి
0: ఇచ్చేవాళ్ళం.
1: ఇప్పుడు అయ్యి లేవండి, అన్ని కొనుక్కోవడం అవుతుంది, చేస్తాం అవుతుందండి. అయితే సార్, నేను వినాయక చవితిని గురించినే చిన్న మాట ఒక కవిత రూపంలో చెప్పాలనుకుంటున్నాను,
0: చెప్పవచ్చా?
1: వినాయక చవితి గురించి అండి. విరబూసిన పువ్వులు మురిపించే మువ్వల అందెల సవ్వడుల సరాగాలై వెలిసిన వానకు తడిసిన ఇంకొకటి ఉన్నది సార్, నేను పెట్టుకున్నాను. కవి కల్పనల నయనాభివరణం చెరువులు మడుగుల కొలనుల కొలనుల వెల్లువై ప్రకృతి ఆనందాల నెలబాలుని వెన్నెల వికసిత పూలు జడివానకు చిరిగాలికి వడివడిగా తలలూపుతూ కనులకు ఇంపై సూపరుల మనసు దోసే తెల్లని రాయంచ విరులు చల్లని గాలుల తెమ్మెర అలలకు పై పై తేలియాడు తెల్లని బొండు మల్లెల విరులు కలువ కలువ కమలాలకు నిలువై ఉండే కొలనులు చెరువులు కోకొల్లలుంటే చూడ కనులకు ఉందిందే. కొలనులు లేవు, చెరువులు లేవు, అన్ని పూర్తి చేస్తున్నారు. పునాదులు వాటిలో పునాదులు కట్టి ఇల్లు కట్టి ఇచ్చేస్తున్నారు. కలువ పూలు వినాయక చవితికి కలువ పూలు చాలా అతి ముఖ్యమైన. ఆ పూలు తెచ్చేసి వినాయకుడి దగ్గర పెట్టి పూజలో ఉపయోగిస్తారు. ఆ పూలు కూడా ఇప్పుడు కరువు అయినాయి, అందుకని నేను ఈ చిన్న కవితలాగా ఒక మాట చెప్పాను.
0: చాలా బాగా చెప్పారండి, వండర్ఫుల్ రాజేశ్వర గారు.
1: చెరువులు కొలనులు ఉండాలని ప్రతి ఊరికి ఉండేవి, అప్పుడు ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్న వాటిని పూర్తి చేయకుండా వాటిని కాపాడుకుంటే ప్రకృతి పర్యావరణంలో కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాం, అన్నిటికీ ఇదిగా ఉంటుంది అనేది నా చిన్న సందేశం సార్.
0: గ్రేట్ సార్, చాలా బాగా చెప్పారండి రాజేశ్వర గారు. మరి వెళ్ళాలని పాట విందాం అనుకుంటున్నారా సార్?
1: నాకు ఒక చిన్న పాత సినిమాలో పాట, అగ్గి బరాట సినిమాలో, చిరునవ్వులోని హాయి వినిపించు నీటి రేయి అనే పాట.
0: తప్పకుండా సార్, చాలా బాగా పాడారు మీరు. ఈసారి నేను నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ లో వచ్చినప్పుడు ఫుల్ గా పాట పాడించుకుంటాను మీతో.
1: మిమ్మల్ని ప్రతి ఎపిసోడ్ లో మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాం. మిమ్మల్ని
0: అవునంటారు.
1: విజయ మేడం గారిని అడుగుతున్నాను, మీ ఫోన్ నెంబర్ నాకు కాంటాక్ట్ ఉండదు కదా.
0: థ్యాంక్ యూ సార్,
1: భావ్యం కాదని చెప్పేసి నేను అడగట్లేదు.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్ అండి మీ అభిమానానికి. ఏమండి, మీరు అడిగిన సాంగ్ అయితే వచ్చేస్తుంది, మీకు హ్యాపీగా వినాయక చవితి చేసుకోండి. ఏమండి, థ్యాంక్స్ అండి. సో రాజేశ్వర గారు ఒక మంచి పాట అయితే అడిగారు కదా, సో ఆ సాంగ్ అయితే వచ్చేస్తుందండి, విని ఎంజాయ్ చేయండి మరి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4లో మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సో మన కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను హైదరాబాద్ నుంచి భమిడిపాటి వెంకటేశ్వరరావు అండి.
0: వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా?
1: బాగున్నాను. మీరు వచ్చినప్పుడు నేను ఇది ఫస్ట్ టైం మీకు చేయడం.
0: అవునంటారా? థ్యాంక్ యూ సో మచ్.
1: చాలా ఆనందంగా ఉంది.
0: థ్యాంక్ నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి ఫస్ట్ టైం మీతో మాట్లాడడం. ఏం చేస్తుంటారండి వెంకటేశ్వర గారు?
1: గవర్నమెంట్ కంపెనీలో మన పబ్లిక్ సెక్టర్ లో పనిచేసి బయటకు వచ్చానండి.
0: వెరీ గుడ్ సార్.
1: హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ వర్క్ చేశానండి.
0: వెరీ గుడ్ సార్.
1: బాగా వివరంగా అన్ని మాట్లాడుతున్నారు, చాలా ఆప్యాయంగా ప్రేమగా అలాన్ని అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. బహుశా నేను లాస్ట్ బ్యాట్స్మెన్ అవుతున్నా అయ్యానేమో.
0: అవును సార్, లాస్ట్ కాలింగ్ ఉంది.
1: చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఆప్యాయంగా ప్రేమగా. అది కావాలి ప్రతి, మీరు అడిగారు కదా పండగ. పండగల్లో పూర్వమేమో ఆప్యాయతలు, అభిమానాలు, ప్రేమలు కూడా బాగా ఉండేవి. ఇప్పుడు తప్పట్ల పరిస్థితులను బట్టి వేగవంతం అయ్యాయి, టెక్నాలజీ వచ్చింది పండగల్లో కూడా. కాకపోతే అందరూ వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, పొల్యూషన్ అది ఎక్కువ కాకుండా అలా చేసుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయంటే తెలియదు ఎవరెవరు ఉన్నారు. పండగ పూట కనీసం వచ్చి అక్కడ కూర్చుంటే తెలుస్తుంది. అందరూ కూడా వచ్చి కలుసుకుంటూ ఉంటే పలానా వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళు ఉన్నారని. పూర్వం మామూలుగా మెకానికల్ గా అయిపోయింది. ఇప్పుడు పండగల్లో కూడా మోడర్నైజేషన్ బాగా పెరిగింది. ఒకప్పుడు మీకు పల్లెటూర్లలో అయితే చాలా అదొక ఆనందంగా ఉండేది, ఆ పత్రిక తెచ్చుకోవడం. ఉదయాన్నే వెళ్ళి ఒక 2 అవర్స్ పత్రిక తెచ్చుకోవడం. పత్రికతో పాటే నేను పత్రిక కూడా తెచ్చుకునేవాడిని. స్పెషల్ ఇష్యూ రాసేవాళ్ళం ఏవో చిన్న చిన్నవి. అన్న పండగ రోజున మనం వచ్చాయా లేవా అని అది కూడా కొనుక్కుని దారిలో వచ్చినట్టు నాకు బాగా గుర్తుంది.
0: వెరీ గుడ్ అండి.
1: చాలా చక్కగా ఉందండి, మంచి కార్యక్రమం చేస్తున్నారు.
0: థ్యాంక్ యూ సార్.
1: చాలా సేపు టచ్ అవ్వలేదు, కలవలేదు.
0: కాల్స్ అన్ని కూడా ఇప్పటికే దగ్గర దగ్గర 68
1: అందరూ ఉంటారు కదా.
0: 68
1: చాలా అభిమానం.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈవేళ పాట విందాం అనుకుంటున్నారండి వెంకటేశ్వర గారు?
1: అంటే బాగా టైం అయిపోతుంది కాబట్టి డమరుకంలో ఒక చిన్న పాట ఉంటుందండి, ఓంకారం సృష్టి సారం అని. వినాయకుడు ఓంకార రూపంలో ఉంటాడు కాబట్టి ఒక 2-3 లైన్లు ఉంటుంది, చాలా చిన్న పాట. అది వీలుంటే వినిపించండి సార్.
0: తప్పనిసరిగా సార్. వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సార్. బాగా హ్యాపీగా చేసుకోవాలని
1: కోరుకుంటున్నాను.
0: రైట్ సార్. సో వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యాక్చువల్లీ అసలు 1 గంట ఎలా అయిపోయిందో కూడా తెలియదు కదండి. కను ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఎన్నెన్నో గుర్తు చేసుకున్నాం. పాత ఈ పండుగల గురించి చెప్పారు ఎంతోమంది. అంటే నేను ఇందాక అన్నట్టు ఏంటంటే, పండుగ అంటే నిజంగా ఒక కొత్త బట్టలు వేసుకోవడం అనేది కాదండి, నిజంగా ఒక పెద్ద పెద్ద గిఫ్ట్లు కొనుక్కోలేమో అని కాదు. పండుగ అంటే ఒక ఒక సెలబ్రేషన్ కూడా కాదేమో. అంటే మనతోటి ఎవరున్నారు, మన మనుషులు ఎవరు, మన ఆ మనుషులతోటే ఉండాలి, మనం ఎప్పటికైనా మనుషులకు దగ్గరగా ఉండాలి అని గుర్తు చేసుకోవడమే పండుగ అండి. అదేవిధంగా మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా వదులుకోకుండా మనం వాళ్ళకి దగ్గరగా ఉండడమే పండుగ. అంటే మనసులో మనకి ఎన్నో కోపాలు ఉంటాయి, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి ఒకళ్ళొకళ్ళకి. కనీసం పండుగ రోజైనా సరే ఈ మనసులో ఉన్న కోపాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఒకళ్ళకొకళ్ళకి సమయం ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ మీ స్పెషాలిటీ ఇది అని మనం ఎప్పుడైతే తెలియజేస్తామో, మన జీవితంలో వాళ్ళకి ఎంత భాగం ఉంది, మన జీవితంలో వాళ్ళు ఎంత ప్రత్యేకత అని మనం చెప్తున్నప్పుడు డెఫినెట్గా అవతల మనిషి మన ఆ బంధం కలగాలి నిలబడుతుందండి. కానీ మనతో పండుగ జరుపుకునే మనుషులు ఎప్పటికీ మనతోటి కూడా ఉండకపోవచ్చు. అందుకే ఈ పండగకి కొంచెం కొత్త బట్టలు కొనుక్కోండి, ఒక మంచి వంటకం చేయండి, ఒక ఫోటో తీసుకోండి, కానీ ఒక మనిషికి మాత్రం మీ సమయం అనేది మాత్రం ఇవ్వడం, అదే అవతల వాళ్ళకి చాలా పెద్ద గిఫ్ట్ అండి. ఎందుకంటే కాలం మారుతుంది.

ఈ పండుగలు మారిపోతాయి, టెక్నాలజీ మారుతోంది, మన జీవన శైలి కూడా మారిపోతుంది, కానీ మనుషుల మధ్య ప్రేమ మాత్రం ఎప్పుడూ మారకూడదండి. సో ఇదే నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నది. మరి రేపు ప్రసారం అయ్యే మస్త్ టైం బస్లో మళ్ళీ బ్యూటిఫుల్ టాపిక్ తోటి మీ ముందుంటా. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్. మీ ప్రసాద్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: వర్క్ ఫ్రం హోమ్, రోజుకు 1000 రూపాయలు సంపాదన అని వచ్చే వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. పెట్టుబడి పేరుతో మిమ్మల్ని మోసం చేయొచ్చు.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
1: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు తీన్ మార్ లిజనర్స్. ఇవాళ తీన్ మార్ ప్రోగ్రామ్ లో తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ని ప్లే చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే వేద. మరి వాళ్ళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ఏ సాంగ్స్ ప్లే చేయబోతున్నానో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్ లిజనర్స్. ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేయబోయే ఫస్ట్ సాంగ్ వచ్చేసి దేవదాస్ మూవీలో ఐశ్వర్య రాయ్ అండ్ మాధురి దీక్షిత్ గారు కలిసి డాన్స్ చేసి మనందరిని మెస్మరైజ్ చేసిన సాంగ్, అదే అండి డోలా రే డోలా రే డోలా రే డోలా. అండ్ ఈ సాంగ్ వచ్చేసి కవితా కృష్ణమూర్తి గారు అండ్ శ్రేయా ఘోషల్ గారు అయితే పాడారండి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ అండ్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: లిసనర్స్, ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఒక హిందీ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు మీకోసం నేను ప్లే చేయబోయే నెక్స్ట్ సాంగ్ వచ్చేసి నాగశౌర్య అండ్ రష్మిక మందన గారి కాంబినేషన్ లో వచ్చిన చెలో మూవీలో రాహుల్ సిప్లిగంజ్ గారు పాడిన డ్రంక్ అండ్ డ్రైవ్ సాంగ్. అదేనండి, టిక్కుల పవే చిక్కిన వెను డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా అనే సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: లిజనర్స్, ఇప్పుడైతే నేను మీకోసం ఒక హిందీ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. అదేంటి అనుకుంటున్నారా? అదే అండి, మన షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్ గారి కాంబినేషన్ లో వచ్చిన దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే మూవీలో నుంచి మా హిందీ ఇలాగా కెరకనా అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ నైతే లతా మంగేష్కర్ గారు అండ్ ఉదిత్ నారాయణ్ గారు పాడారండి. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మంచి జోష్ ఫుల్ తమిళ సాంగ్ వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
3: நாங்க வந்துட்டோம் சொல்லு, திரும்ப வந்துட்டோம். பத்து வருஷத்துக்கு முன்னாடி எப்படி போனோமோ அப்படியே திரும்ப வந்துட்டோம் சொல்லு. சென்னை 2018.

0: ஏய், நாங்க எங்கேயும் போலடா, இங்க தான் இருக்கோம், இங்க தான் இருப்போம். டீல் வித் இட்.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa cheyuna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్. లిజనర్స్, ఇప్పుడైతే నేను మీకోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ సమంత గారి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీలో నుంచి రంగమ్మా మంగమ్మా ఏం పిల్లాడు అనే సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది వచ్చేసి మన ఎంఎం మాన్సీ గారు. ఇప్పుడు బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనంది.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334116.
1: లిజనర్స్ ఇప్పుడు నేను మీకోసం నెక్స్ట్ ప్లే చేయబోయే సాంగ్ వచ్చేసి హృతిక్ రోషన్ అండ్ ప్రియాంక చోప్రా గారి కాంబినేషన్ లో వచ్చిన క్రిష్ 3 మూవీలో నుంచి రఘుపతి రాఘవ రాజారాం అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ అయితే నీరజ్ శ్రీధర్ గారు అండ్ మొనాలి ఠాకూర్ గారు పాడారండి. ఇప్పుడు జోష్ఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మెలోడియస్ తమిళ్ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను, విని ఆనందించండి.

0: అంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. ఉచితంగా రీఛార్జ్, తక్కువ ధరకే ఐఫోన్, ఇలాంటి మెసేజ్ లోని లింక్లను క్లిక్ చేయకండి. మీ డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది.

ఒక మంచి మెలోడీ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు మీకోసం నేను మన రౌడీ బాయ్ అయిన విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన గారి కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం మూవీలో నుంచి వచ్చిందమ్మా వచ్చిందమ్మా అనే సాంగ్ అండ్ ఈ సాంగ్ ను పాడింది ఎవరు గుర్తుంది కదండి, అదే అండి మన సిద్ శ్రీరామ్ గారు. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదండి లిజనర్స్. ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం లాస్ట్ ప్లే చేయబోతున్న సాంగ్ షారుఖ్ ఖాన్ అండ్ ఆలియా భట్ల కాంబినేషన్ లో వచ్చిన డియర్ జిందగీ మూవీలో నుంచి లెట్స్ బ్రేకప్ సాంగ్. అండ్ ఈ సాంగ్ ని పాడింది విశాల్ దద్లాని గారు. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: లిజనర్స్ విన్నారు కదండి, వాళ్ళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేసిన తెలుగు తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లోని సూపర్ హిట్ సాంగ్స్ మీ అందరికి బాగా నచ్చాయని అనుకుంటున్నాను. తిరిగి ప్రసారం అయ్యే తీన్ మరలా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నేను మీ ఆర్జే వేద సైనింగ్ ఆఫ్. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4 ఇదివే జ్ఞాన వికాస వినోదాల సంగమం.
4: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
5: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
4: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్

0: చికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.